ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 22వ రోజు. శ్రోతలకు శుభోదయం.

0: కాలనీ హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: వార్తలు వింటారు ఢిల్లీ.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం శంకలమయం నిలయంలో సమయం 6:11 ప్రజెంట్ మనమున్నాం క్షేత్రదర్శనుడు. ఈరోజు మీ కోసం బోరెడని ముచ్చట్లతో బోరెడని అంశాలతో మీ ముందుకు వచ్చింది మీ వివి లక్ష్మి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

శ్రోతలకి శుభోదయం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం కదా. అయితే వేములవాడను దక్షిణ కాశీ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం అయితే భక్తులకు ఎంతో పవిత్రమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు వస్తూ ఉంటారట. అయితే ఆలయంలో చేసే అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా భక్తులందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా అయితే ఆలయంలో ఉన్న ఆలయం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. వేములవాడకు గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. క్రిషార్ 750 నుంచి కూడా 1973 వరకు వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారట. అయితే ఆలయ పరిసరాల్లోని శిలాశాసనాలు ఆనాటి చరిత్రకు ఆధారాలుగా ఇప్పటికీ ఉన్నాయి. వేములవాడకు సంబంధించి భక్తి, చరిత్ర, సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి స్వామివారి ఆశీస్సులు ఇంకా అంటే కోరుకోవాలి, కావాలి, వారి వారి కోరికలను నెరవేరాలి అని స్వామివారికి మొక్కులు మొక్కి తీర్చుకునే భక్తులు కొన్ని వేల మంది ఉన్నారట. ఇంకా భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి బోరెడని ముచ్చట్లు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భీమేశ్వర స్వామివారి ఆలయం అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడి శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. శివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆలయానికి వస్తుంటారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇక మహాశివరాత్రి రోజు చెప్పనవసరం లేదనుకోండి, వేములవాడకు దక్షిణ కాశీ అనే పేరుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించారు. ఇక్కడ లభించిన శిలాశాసనాలు కానీ పురాతన ఆలయాలు వేములవాడ చారిత్రక గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇక భక్తి, చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది వేములవాడ. ఇక్కడికి రావాలని, భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి రోజు, కార్తీక మాసాల రోజు అయితే చెప్పతరం కాదనుకోండి, వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మీరు కూడా సమయం దొరికితే భీమేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందేయండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow! So it's like a cultural adda on radio.
1: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam! Telangana's heartbeat on air.

0: వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము ప్రభు, వీరిని క్షమించుము.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆధ్యాత్మిక సాధనలో నామజపం కానీ మంత్రజపం కానీ రెండింటికి చాలా శక్తివంతమైంది. అయితే ఏది ఉత్తమం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది. నామజపం చేయాలా, మంత్రజపం చేయాలా, ఏం చేయాలి? అయితే సాధన స్థాయి మీద ఇది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు పండితులు. సూటిగా చెప్పాలంటే కలియుగంలో నామజపాన్ని మించిన సాధన ఏదీ లేదు. అంటే రోజువారి పనులు చేసుకుంటూనే రామ, కృష్ణ, గోవింద, మహాదేవ, శివ అని నామస్మరణ చేస్తూ ఉంటాం. రోజువారి పనులు చేసుకుంటూనే అంటూ ఉంటాం. అయితే భగవంతుడి పేర్లను స్మరించుకోవడమే నామజపం కదా. దీనికి కఠినమైన నియమాలు ఏమి ఉండవు. పైగా నామజపంతో భగవంతుడిపైన ప్రేమతో పాటు ఏకాగ్రత కూడా సులభంగా వస్తుంది. అదే మంత్రజపాన్ని తీసుకుంటే ప్రత్యేకమైన బీజాక్షరాలు ఉంటాయి, శబ్దాలు ఉంటాయి. గురువు సమక్షంలో వాటిని నేర్చుకొని స్పష్టంగా నియమ నిష్ఠలతో పఠించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకమైన లక్ష్యంతో కఠినమైన క్రమశిక్షణతో తప్పులు లేకుండా సాధన చేయాల్సిన పని ఉంటుంది. కనుక నామజపం సులభం మరియు ఉత్తమం కూడా. ఇక అంటే మనం ఎప్పుడైతే ఇలా జపం చేయాలి అనుకుంటున్నాం, మంత్ర జపం చేయాలి అనుకుంటున్నాము అంటే తప్పులు లేకుండా పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే అది మనం జపించడానికి ప్రయత్నించాలి. అంతవరకు మన సమయాన్ని మనం కేటాయించాల్సిన స్థితి వచ్చినా సరే కేటాయించి సరిగా కూర్చొని పండితుల సమక్షంలో మాత్రమే నేర్చుకోవాలి. కాబట్టి నామజపం

అయితే ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎటువంటి జపం చేసినా సరే ఆ స్వామివారి దీవెనలు మనపై ఉండడం అనేది ఖచ్చితం. ఏమంటారు,

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్.

గుడ్ మార్నింగ్ హైదరాబాద్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగు.

సాయం విత్ ఆర్చే మీ లక్ష్మి. చాలామంది మహిళలైనా మహిళలు ఎక్కువగా ఒంటరిగా నడవాలి అంటే భయపడుతూ ఉంటారు, అందులోనూ అమ్మాయిలు ఎక్కువగా. పరిసరాలని పట్టించుకోకూడదని పాటలు వింటూ ఉంటారు, ఒకరే సినిమా చూడాలన్నా, ప్రయాణం చేయాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఒకళ్ళు ఎందుకులే, ఎవరినైనా తోడుగా తీసుకెళ్తే బాగుంటుంది కదా, పక్కన బాగుంటుంది, వదిలే అందరికీ కుదిరినప్పుడే వెళ్దామని చెప్పి ఒక పదిసార్లు అనుకుని ఆగిపోతూ ఉంటారు. ఇక మిగతా ఏ ఒక్కరికి కుదరకపోయినా సరే వెళ్ళాలి అనుకుంటున్న ఆలోచన అక్కడికి ఆగిపోతుంది. కానీ అవకాశం వస్తే తప్ప ఈ పనులన్నీ ఒంటరిగానే చేయమంటున్నారు నిపుణులు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్రని పోషిస్తాయట. ఒంటరిగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒంటరిగా సినిమా చూడటం కానీ, తోడు అవసరం లేకపోవడం కానీ, ఇలా మన ఆనందం కోసం మనమే నిర్ణయం తీసుకోగలం అన్న నమ్మకం మన మీద ఉంటుందట. ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు అనేది గట్టి నమ్మకం అనేది ఉంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా. అంతేకాకుండా జీవితాన్ని ఆస్వాదించడానికి ఓ సాధనంగా చెప్తున్నారు ఇప్పుడు. ఇంకెందుకు ఆలస్యం? ఒంటరిగా ఏదైనా ప్రయాణం, ఒంటరిగా ఒక సినిమా, ఒంటరిగా ఎక్కడికైనా నా నిర్ణయం నేను తీసుకోగలను, నా హ్యాపీనెస్ నేను వెతుక్కోగలను, నా జర్నీ నేను కొనసాగించగలను, ఎవరి తోడు అవసరం లేదు, ఎవరి నిర్ణయాలు నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఒకరోజు ట్రై చేయండి ఎప్పుడైనా ఒంటరిగా. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

సంగీతం ఇళయరాజ రచన వేటూరు సుందరరామూర్తి ఆలపించిన వారు ఎస్ జానకి సాగర సంగమం చిత్రం నుంచి ఓం నమ శివాయ అంటూ చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. ఇలా మనం ఏదైనా ఒక ఒంటరిగా ఏదైనా సినిమాకి చూడటం కానీ, ఏదైనా సంథింగ్ మనం ఆర్డర్ చేసుకొని మనకు నచ్చింది మనం ఒంటరిగానే తినాలి. ఎవరైనా తోడుగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది, తోడుగా వెళ్తేనే నాకు తిన్నట్టుగా అనిపిస్తుంది అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది, అందులో నేను కూడా. బట్ ఇలా ఒంటరిగా వెళ్ళడం అనేది చుట్టుపక్కల వాళ్ళ చూపుల్ని పట్టించుకోకుండా అసలు మనకేం కావాలి అనేది మనం ఆర్డర్ పెట్టుకుని తింటున్నాము అంటే మన ఆత్మవిశ్వాసం పెరగడానికి సహాయపడుతుందట నేను చెప్తుంది కదా నిపుణులు అన్నమాట. దీనివల్ల ఇతరుల అభిప్రాయాల కంటే కూడా మన సౌకర్యాలకు మాత్రం ఎక్కువగా విలువ ఇవ్వడం అనేది నేర్చుకుంటామట. పాటలు వింటూ నడవడం కంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ప్రశాంతత కూడా సొంతమవుతుంది. ఎందుకంటే మన ఆలోచనలు కాస్త డైవర్ట్ అయిపోతూ ఉంటాయి, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. ఇలా మనలో ఆత్మవిశ్వాసం పెరగాలన్నా, పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నా సరే మనతో మనం గడిపే సమయం మాత్రమే నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు. పెద్ద పెద్ద విజయాలతోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగదండోయ్. ఇలా ఒంటరిగా చేసి చాలా పనుల మీద కూడా మనకి నమ్మకం అనేది పెంచుతూ ఉంటుందట. ప్రయత్నించి చూడండి ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బరువు తగ్గాలని చాలామంది డైట్లు చేస్తూ ఉంటారు కదా, తినడం కూడా మానేస్తూ ఉంటారు, మీరు కూడా అంతేనా? కాకపోతే ఎంత చేసినా పెద్ద తగ్గట్లేదు అంటారు. అయితే అందుకు మీరు తాగే టీనే కారణం అట. అది ఎలా అంటే, ఉదయం లేవగానే టీ తాగిందే చాలామందికి తోచదు, కాబట్టి లేవగానే గబగబా బ్రష్ కానీ చేసి కప్పు చేతిలోకి తీసుకుంటూ ఉంటారు. టీ తాగానే ఉత్సాహం వచ్చేసింది అని అనేసుకుంటారు. సో చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి మనం ఏదైతే టీ తీసుకుంటున్నామో హుషారుగా మారడానికి మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ని విడుదల చేస్తూ ఉంటుంది యాక్చువల్గా అయితే. కానీ మనమేమో తక్షణ హుషారుకి కెఫిన్ మీద ఆధారపడిపోతూ ఉంటాం. ఇదేమో మధ్యాహ్నానికి ఎనర్జీ క్రాష్ అయ్యేలా చేస్తూ ఉంటుందన్నమాట. దీంతో బద్ధకంగా కదల బుద్ధి అవ్వదు, ఏ పని చేయాలనిపించదు, మళ్ళీ టీ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. క్యాలరీలు కరగకపోగా శక్తి కోసం మనసు తీపి పదార్థాలకి వేసి లాగుతూ ఉంటుంది. మరి ఏదైనా తీపి తింటే బాగుంటుంది కదా అని తింటే అదనంగా క్యాలరీలు వచ్చి చేరుతాయి కదా. టీని ఆస్వాదించాలి అంటే తగినంత పంచదార జోడించాల్సిందే. అంటే క్యాలరీలతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. అంతేనా, ఆకలిగా తోచి ఏదో ఒకటి ముఖ్యంగా తీపి పదార్థాలు తీసుకోవాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తీపే తినాలనిపించలేదు, మరి ఏదైనా తిందాము అని అనుకున్నారు అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాలే కదా ఎక్కువగా తినాలి అని కూడా అనుకుంటూ ఉంటారు, ఇఫ్ మీరు టీ తాగే అలవాటు కలిగిన వాళ్ళై ఉంటే కనుక. ఇక సాయంత్రం అయితే జోడిగా బిస్కెట్లు ఉంటాయి, పకోడీలు ఉంటాయి, ఇక ఇవన్నీ కొవ్వు పదార్థాలే. పైగా మైదా ఉంటుంది, నూనె, చక్కెర్లు ఇవన్నీ

అన్నీ ఉంటాయి కదా, మరి క్యాలరీలు పెరగవా చెప్పండి, ఇంకేం తగ్గుతాయి? కాబట్టి నిద్ర లేచాక కనీసం ఒక అరగంట ఆగిన తర్వాత టీ తీసుకోండి. ఇక వేసుకునే పంచదార కూడా ఆ స్నాక్స్ అయినా సరే కాస్త తగ్గించడానికి ప్రయత్నించండి. టీ తాగడం మనకి అలవాటే అయినా దాన్ని తగ్గించడానికి ఎంత ప్రయత్నించినా తగ్గకపోయినా దాన్ని కాస్త కాస్త తగ్గించడానికి రోజులో కొంచెమైనా ఆ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించండి, లేదంటే కాస్త లేట్గా తాగడానికి ప్రయత్నించండి. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్పీ కాలనీలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల రూపాయల ఖర్చుతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకం నేడు ప్రారంభం.

రానుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇళ్లు కోల్పోతున్నారన్నారు. కార్ఖానా సికింద్రాబాద్లో ఇళ్లు కోల్పోతున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. బాధితులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణలోని రైల్వే పాఠశాలలపై లోక్సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు. బెల్లంపల్లి ఈపీపీ ఈపీసీ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోందని, తగినన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నందున కొత్త పాఠశాలల ప్రతిపాదన లేదని, ఉద్యోగుల విద్యాభత్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు. వరంగల్ జిల్లాలో 4G 5G నెట్వర్క్ విస్తరణపై లోక్సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. జిల్లాలోని 217 గ్రామాలకు మొబైల్ సౌకర్యం ఉందని, డిజిటల్ భారత్ నిధి భారత్ నెట్వర్క్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తున్నట్టు సభకు తెలియజేశారు. దేశంలో వేలం వేసిన ఖనిజ బ్లాకుల పునరుద్ధరణపై లోక్సభలో ఎంపీ గోదాం నగేష్తో సహా పలువురు అడిగిన ప్రశ్నలకు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే సమాధానమిచ్చారు. ఇప్పటివరకు 106 బ్లాకుల్లో ఉత్పత్తి ప్రారంభమైందని, ఒడిశాలో అత్యధికంగా 35, తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఏపీలో 5, కర్ణాటకలో 18 బ్లాకులు పనిచేస్తున్నాయని సభకు తెలిపారు. భుజానికి శస్త్రచికిత్సపై ఎక్స్ వేదికగా సినీ నటుడు ఎన్టీఆర్ స్పందించారు. భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని కిమ్స్ వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమాభిమానాలు నన్ను ముంచెత్తాయన్నారు. నేడు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తిరిగి సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కేఆర్ఎంబి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మీలో ఎంతమంది లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. చాలామంది కుడి చేత్తో రాస్తూ ఉంటే అందులో చాలా తక్కువ మంది ఎడమ చేత్తో రాస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది అని ఎక్కువగా వెంటనే దేనికైనా స్పందిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఇవాళ ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం అనమాట. ప్రతి సంవత్సరం 13 ఆగస్టున ప్రపంచ ఎడమ చేతి వాట ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఎడమ చేతిని ప్రధానంగా ఉపయోగించే వ్యక్తుల ప్రత్యేకతను గుర్తించడం కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలపై ఒక అవగాహన అనేది కల్పించడం అనమాట. చాలా వరకు మనం ఎటువంటి వస్తువుని ఉపయోగించినా ఏ పని చేసినా సరే కుడి చేతితో పనులు చేస్తూ ఉంటాం. కుడి చేతికి కాస్త శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కూడా. అయితే ఎడమ చేతి వాటం అనేది ఒక సహజమైన వ్యక్తిగత లక్షణం. కొంతమంది రాయడం, తినడం, బంతి వేసడం, మాట్లాడడం ఏ పని చేసినా సరే కుడి చేతిని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు ఏ విధంగా అయితే కుడి చేతిని ఉపయోగిస్తారో అలాగే ఎడమ చేతి వ్యక్తులు కూడా అదే విధంగా వాళ్ళ యొక్క ఎడమ చేతిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అయితే పాఠశాలలు, కార్యాలయాలు మరియు రోజువారీ జీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువులు కుడి చేతి వాటం వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా కుడి చేయి ఉపయోగించే వాళ్ళే ఉంటారు కాబట్టి ప్రతి వస్తువుని కుడి చేతికి అనుగుణంగా తయారు చేసే వాళ్ళు అనుగుణంగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎడమ చేతి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళని గౌరవించడం అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళ విద్య అయినా క్రీడ, కళలు, శాస్త్రం ఇలా అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. ఈ దినోత్సవం ద్వారా ఎడమ చేతి వాటం ఉన్న వారిని తక్కువగా చూడకుండా ప్రతి వ్యక్తి ప్రత్యేకతను గౌరవించాలని సమాజానికి సందేశం అందిస్తుంది ఈరోజు అనమాట. అయితే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతూ ఉంటుంది. అండ్ అవకాశం కల్పించడం మాత్రమే కాదు, మళ్ళీ ఆలోచన కూడా అరే ఎడమ చేతి వాటం వాళ్ళు అని ఆ లుక్ ఏదైతే ఉంటుందో అలా ఉండకుండా ప్రతి ఒక్కటి మనం ఎలా అయితే ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎలా అయితే మన పనులు చేసుకుంటామో అలాగే వాళ్ళు కూడా అంత కామన్గా చూస్తూ ఉండాలి అంతే ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆచి మీ లక్ష్మి.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఎంతకాలం బ్రతుకున్నా, ఎంత తినాలి అన్నా, ఎంత సంపాదించాలి అన్నా సరే, కేవలం అది మన జీవితం.

మరి శ్వాస వరకు మాత్రమే. ఆ తర్వాత ఏంటి, కేవలం మన శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. మట్టి అండి ఇదంతా, మట్టి. కానీ ఈరోజు ఏంటి, మనం చనిపోయినా సరే తర్వాత కూడా ఇతరులకు మనం ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న నిర్వహించబడుతుంది ఈ ప్రపంచ అవయవ దాన దినోత్సవం. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే, ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ దీని ముఖ్య ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు ఇలా చేయడం వల్ల ఇతరులకు మనం ఎలా ఉపయోగపడతాం, తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉండాలి. అయితే అవయవ దానంపై ఉన్న అపోహలు తొలగించడం కానీ మరణానంతరం కూడా ఇతరులకు జీవితం అందించే గొప్ప అవకాశాన్ని ప్రజలు గుర్తించడం అనేది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మన శరీరంలో ఉండే గుండె కావచ్చు, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఇలా ప్రతి ఒక్క అవయవం కొన్ని సందర్భాల్లో వ్యాధుల కారణంగా పనిచేయడం ఆగిపోవచ్చు, లేదా అవయవ మార్పిడి ద్వారా అలాంటి రోగులకు కొత్త జీవితాన్ని కూడా అందించవచ్చు. అవయవ మార్పిడి అంటే మనం బ్రతకుండగానే మన అవయవాలు తీసి వేరే వాళ్ళకి ఇవ్వమని ఎవరు అడగరు, ఆ పని ఎవరు చెయ్యరు, అది విరుద్ధం కూడా. మనం చనిపోయిన తర్వాత మన అవయవాలన్నీ ఏ మట్టిలోనో ఏదో ఒక విధంగా అవి మరుగున పడిపోవడము లేదా పాడైపోవడం, నాశనం కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఒక మనిషికి మనం ప్రాణం ఇవ్వడం, ఒక మనిషికి అవయవాన్ని ఇవ్వడం, అతనికి జీవితం ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమే కదా. అవయవ మార్పిడి ద్వారా అలాంటి రోగులకు కొత్త జీవితాన్ని అందించవచ్చు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత దానం చేసే అవయవాలు పలువురు ప్రాణాలను కూడా కాపాడగలవు. అందుకే అవయవ దానం అనేది మానవత్వానికి గొప్ప ఉదాహరణ అండి. అవయవదానం గురించి ప్రజల్లోకి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దానానికి ముందుకు రావట్లేదు కూడా. అపోహలు, భయాలు, అవయవదాన ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుండొచ్చు. కానీ ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందిస్తున్నారు, అందించాలి. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన రావాలి, ప్రతి ఒక్కరూ అవయవదానం చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులకి ప్రాణం కలిగించవచ్చు తెలుసా, ప్రాణాలు ఇవ్వచ్చు తెలుసా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం చనిపోయిన తర్వాత మరొకరికి జీవితం ఇచ్చే ఛాన్స్ ఏదైనా ఉంది అంటే అది కేవలం అవయవదానం మాత్రమే. ఈ సందేశాన్ని అవయవదానం మనకు అందిస్తూ ఉంటుంది. మనం జీవించి ఉన్నప్పుడు రక్తదానం చేయగలిగినట్లే మరణాంతరం కూడా అవయవాలను దానం చేయడం అనేది అనేక కుటుంబాల్లో ఆశను నింపవచ్చు. మనం చేసే అవయవదానం అనేది ఒక్కొక్క దానం, ప్రతి ఒక్కటి. నువ్వు ఏదైతే అవయవదానానికి అందిస్తూ ఉన్నావో ప్రతి ఒక్క అవయవం ప్రతి ఒక్క వ్యక్తికి తనకు ఒక జీవితాన్ని పునర్జన్మను అందించిన వాళ్ళం అవుతామన్నమాట. అవయవదానం అనేది కేవలం ఒక దానం మాత్రమే కాదండి, అది ఒక ప్రాణానికి మరో అవకాశం ఇవ్వడం. ప్రతి ఒక్కరూ అవయవదానం గురించి తెలుసుకొని తమ కుటుంబ సభ్యులతో చర్చించి సాధ్యమైన విధంగా అవయవదానానికి ముందుకు రావాలి. మన మరణం తర్వాత కూడా మన అవయవాలు మరొకరి జీవితంలో వెలుగులు నింపితే అంతకన్నా గొప్ప మానవ సేవ ఏముంటుంది చెప్పండి. ప్రపంచ అవయవదాన దినోత్సవం మరలో మానవత్వాన్ని, సేవాభావాన్ని, దాతృత్వాన్ని, అన్ని విలువలను పెంపొందిస్తూ ఉంటుంది. అవయవదానం చేద్దాం ఏమంటారు, ప్రాణాలను కాపాడదాం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: గదిలోకెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చిరు చెయ్యేస్తే.

0: మామా, 9 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది?
1: ఏం జరిగిందా? ఒకటే సౌండ్. చిరు చెయ్యేస్తే, చిరు చెయ్యేస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఎఫ్ఆర్సీ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ పత్రం రేషన్ కార్డుతో సమానమని, సుప్రీంకోర్టు ఆమోదించిన 12 గుర్తింపు కార్డుల జాబితాలో రేషన్ కార్డు లేనందున దీని ఆధారంగా ఇచ్చే ఎఫ్ఆర్సీని ధృవీకరణ పత్రంగా పరిగణించలేమని వెల్లడించింది. పార్లమెంటు నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల ప్రతినిధులతో సమీక్షిస్తున్నారు. సమీక్షకు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 36,353 పోలింగ్ కేంద్రాలను ఖరారు

చేసింది. గతంతో పోలిస్తే 368 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 4094, అతి తక్కువగా ములుగు జిల్లాలో 308 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. డిజిటల్ మీడియా నిబంధనలపై లోక్సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానమిచ్చారు. ఇంటర్నెట్ను సురక్షితంగా ఉంచేందుకు ఐటీ నిబంధనలను సవరించామని, జాయింట్ సెక్రటరీ లేదా డీఐజీ స్థాయి ఉన్నతాధికారులు మాత్రమే చట్టపరమైన ఆధారాలతో కంటెంట్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేయగలరని సభకు తెలిపారు. వాతావరణ హెచ్చరికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై లోక్సభలో ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. మిషన్ మౌసం ద్వారా ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మౌసం వాణి యాప్ ద్వారా ప్రాంతీయ భాషల్లో రైతులకు సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో టీ ఫైబర్ భారత్ నెట్ 2 ప్రాజెక్టుల పురోగతిపై లోక్సభలో ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 8887 గ్రామ పంచాయతీలను అనుసంధానించామని, సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాం కింద నెట్ అప్గ్రేడేషన్ కోసం 3189 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. తెలంగాణలోని వ్యూహాత్మక ఖనిజ నిక్షేపాలపై లోక్సభలో ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సమాధానమిచ్చారు. సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టైటానియం, వెనాడియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలున్నాయని, వీటి వేగవంతమైన మైనింగ్ కోసం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ను బలోపేతం చేస్తున్నట్టు సభకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 9:10 కావస్తుంది. బ్రాడ్కాస్ట్ ఆఫ్ ది 7th ఎపిసోడ్ ఆఫ్ ది సిరస్ పర్సన్ బిహైండ్ ద స్టోరీ వింటారు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: స్నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే బి లక్ష్మి. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నా సరే, ఎవరితోనైనా సరే, క్షణాల్లో మనం మాట్లాడుతున్నాం. మనకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే ఫోన్ నుంచి తీసుకుంటున్నాం, మన అభిప్రాయాలు పంచుకుంటున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, అవకాశాలు కూడా పొందుతున్నాం. కానీ మరోవైపు సోషల్ మీడియాతో ఎక్కువ సమయం గడపడం వల్ల నిజ జీవిత సందర్భాలను కానీ ప్రతి ఒక్కటిని మనం అనుభవించలేకపోతున్నాం. అండ్ ఏదైనా విషయంలో మాట్లాడాల్సి వస్తే బలహీన పడుతున్నాం. ఇక ఇదే చాలామంది భావిస్తున్నారు కూడా. వేల మంది ఫాలోవర్స్ ఉన్నా మనసులోని బాధ చెప్పుకొని ఒక్క స్నేహితుడు లేకపోతే ఆ సంఖ్యలకి ఆ అర్థానికి పరమార్థం ఏముంటుంది చెప్పండి. ఇతరుల జీవితాలను చూసి మన జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోవద్దు. దానివల్ల ఒత్తిడి వస్తుంది, అసంతృప్తి వస్తుంది, అరే ఏంటి నేను ఇలా అని ఒక నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఏ ఆలోచన చేసినా సరే. కాబట్టి సోషల్ మీడియా అనేది మనకు ఒక వినోదం, అలాగే సమాచారం కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ మన సమయాన్ని, మన మనస్సుని పూర్తిగా ఆక్రమించే విధంగా మాత్రం అస్సలు ఉండదు. అది కేవలం మన స్నేహితులతో అయినా, మన బంధువులతో అయినా, మన ఆలోచనలు పంచుకునే మనతో అయినా సరే ఆ సమయం అనేది ఉండాలి. కానీ సోషల్ మీడియాతో ఎక్కువగా మీ సమయాన్ని గడపడానికి మీ టైంని అస్సలు ఇవ్వకండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ లక్ష్మి. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నోటీసులు లేకుండానే వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ వాల్స్ను హైడ్రా కూల్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ సుమోటో కేసు నమోదు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసిటి శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మాస్యూటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విర్డిస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతల పేర్లను వెల్లడించాలని కోరిన ఆయన, ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు సిద్దిపేటలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమక్షంలో ఆయన మాట్లాడుతూ, తాను బ్రిటన్ లార్డ్ అయినప్పటికీ మొదట మట్టిబిడ్డనేనని తెలంగాణ మట్టిబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో 2014-26 మధ్యకాలంలో

520 ఆర్ఓబి ఆర్యుబీలు నిర్మించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో బుధవారం చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 20 నిర్మించామని, కొత్తగా 43 కోట్ల రూపాయలతో 4 మంజూరు చేశామని చెప్పారు. ఇవి వికారాబాద్ పర్లి సెక్షన్లో ఎల్సీ నెంబర్ 8923ల వద్ద నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పురోగతిపై లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఐగాట్ పోర్టల్లో 1.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 23 భాషల్లో 5600కు పైగా కోర్సులు అందుబాటులో ఉంచి నిరంతర శిక్షణ అందిస్తున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: जश्न हैदराबाद, सेवर द सिटी सोल। नमस्ते, हेलो, आदाब में आप सबका वापस से स्वागत है। आप सुन रहे हो रेनबो एफएम 101.9 और मैं हूँ आपकी अपनी आरजे निधि। तो हम बात कर रहे थे श्रीदेवी जी के बारे में, उनकी वर्सेटिलिटी को तो कोई जवाब ही नहीं है। एक तरफ नागिन में इच्छाधारी नागिन बनकर हमें डराई थी, तो दूसरी तरफ लम्हे और चांदनी में अपनी ग्रेस के साथ छा गई थी। असलु जगदे कवीरुडु अतिलोक सुंदरी मूवीलो अयिते नेनु एप्पटिकी मर्चिपोलेनु, अप्सरसला कनिपिस्तुंदि अंदुलो తను మానవా అన్నప్పుడల్లా ఇట్స్ వెరీ మ్యాజికల్ అండ్ హర్ కమ్ బ్యాక్ ఇన్ 2012 విత్ ఇంగ్లీష్ వింగ్లీష్ శశి కా రోల్ ప్లే కర్కే తో ఉన్హోనే యే తయ్ కర్ ది కి టాలెంట్ కా కోయి భీ ఎక్స్పైరీ డేట్ నహీ హోతీ హై ఉన్కీ ఆఖరీ ఫిల్మ్ మామ్ కే లియే ఉన్హే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ భీ మిలా జో కి ఉన్కా కమాల్ కా కరియర్ కా ఏక్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఎండింగ్ థా। सुनते रहिए रेनबो एफएम 101.9 और मैं हूँ आपकी अपनी आरजे निधि।

అబ్బనీ తీయని దెబ్బ ఫ్రమ్ జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేటింగ్ శ్రీదేవి జీ. వెల్ అబ్ తక్ హమ్ బాత్ కర్ రహే థే శ్రీదేవి జీ కే ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కే బారే మే. యే కహా జాతా హై కి ఆఫ్ స్క్రీన్ శ్రీదేవి జీ బహుత్ శర్మీలీ ఇంట్రోవర్టెడ్ ఔర్ బహుత్ హీ అచ్చే ఇన్సాన్ హై. అఫ్సోస్ కి బాత్ హై కి ఆజ్ వో హమారే సాత్ నహీ హై, పర్ ఉన్కే ఫిల్మ్ విరాసత్ ఉన్కా లెగసీ హమేషా జిందా రహేగా. ఔర్ మే యే జరూర్ కహ సక్తీ హూ కి అన్నోయింగ్లీ ఉన్హోనే హమ్ సబ్ కే దిల్ మే కహీ నా కహీ జగా బనానే మే కామయాబ్ రహీ హై. సో గాయస్, ఆజ్ కే దిన్ చలియే ఉన్కీ కోయి ఫేవరెట్ మూవీ దేఖతే హై యా ఉన్కా కోయి గానా సున్తే హై, జస్ట్ లైక్ అ స్మాల్ ట్రిబ్యూట్ టు హర్. షీ హెస్ డన్ ఓవర్ 300 ఫిలిం ఇన్ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ జస్ట్ వావ్. యు ఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతిపత్రం అందజేశారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ రాజుపడే ప్రసక్తి లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను

కొనసాగించడమే నిజమైన పరిపాలనా లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्ने हैदराबाद।
2: वेलकम बैक डियर लिसनर्स, मेरो इंटरनेट रेनबो FM 101.9, नेनु मी आरजे निधि। सो इवाल वेदर वच्चेसी ब्राइट गा एंड अक्कडक्कडा क्लाउड्स तो उंदी कदा। ऐ एम वंडरिंग इफ नाके अनिपिस्तुंदा लेदा मी अंदरिकी कूडा अनिपिस्तुंदा दैट हैदराबाद वेदर एग्जाक्टली अपरिचितुडु मूवीलो विक्रम लागा रोजुकी 3 షేడ్లు చూపిస్తుంది అనేసి। ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రోజంతా నేను బయటే ఉండే అండ్ మార్నింగ్ ద వెదర్ వాజ్ సో కామ్ విత్ క్లౌడ్స్ అబౌవ్ అండ్ చల్లగాలి అండ్ కొద్దిసేపటికే ద వెదర్ టర్న్ వెరీ హాట్, అలా బ్రైట్గా ఎండ కొడుతూ గాలి ఆగిపోయేసి అండ్ కొద్దిసేపట్లోనే అదే ఎండలో ఫుల్ గాలి అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి లైట్గా చినుకులు, ఆ తర్వాత మళ్ళీ క్లౌడ్ మొత్తం క్లియర్ అయిపోవడం। దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేనున్న ఏరియాలో చినుకులు పడ్డాయి బట్ వేరే పార్ట్ ఆఫ్ ద సిటీలో వర్షం కూడా పడింది అనేసి। సో ఇది మన వెదర్ బిహేవియర్ హైదరాబాద్లో। ఐ హోప్ అందరూ ఈ వర్షము ఈ వెదర్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, బట్ అలాగే సేఫ్టీ మెషర్స్ తీసుకుంటూ రెయిన్బో FM 101 మింటూ సమయం

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: King Khan, yo, honey singer.

0: एग्जैक्टली इसी बात पे है। आपके इस थीम पर क्या विचार है, और आप आने वाले समय में इंडिया में ऐसी कौन सी मेजर चेंज देखना चाहते हैं? ई ईयर मन थीम युवा शक्ति पाई मी ओपिनियन सेंटी एंड मीरू कमिंग इयर्स लो इंडिया लो येलांटी मेजर चेंजेस चूड़ाली अनुकुंटुन्नारू। सो या लेट मी नो योर ओपिनियंस ऑन आर थीम दिस ईयर दैट इज़ युवा शक्ति एंड And what is that one major change you would want to see in India in the coming years? You can call us on our number 0402323-0030, 0402323-48210, 0402970-4715। मैं आप सबका इंतजार कर रही हूँ।
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
3: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.
0: वेलकम बैक टू हेलो रेनबो। चलिए हम अपने कॉलर से बातें करते हैं। हेलो
5: जी, आई एम मंगा बास्ते, पिकिंदा बास्ते बात कर रहे। कैसा है आप?
0: नमस्ते जी, मैं ठीक हूँ, आप कैसे हो?
5: फाइन। आपका गुड नेम प्लीज?
0: निधि।
5: निधि, ओ नाइस। तो टॉपिक अच्छा है।
0: थैंक यू जी।
5: आजकल सोचना है यंगस्टर्स यूथ के लिए।
0: जी,
5: यूथ एक्सेलेंट यूथ डे।
0: जी,
5: मैं क्या सोच रही हूँ, बहुत कुछ भी बोल सकते लेकिन अपन बोलने में रहता है
0: जी,
5: वो लोग कितना समझते वो भी सोचना पड़ेगा। बार बार बोले तो लोग नहीं सुनते ना। देयर ग्रेट बोस। तो टुडे वन स्पेशल डे इज वर्ल्ड आर्गन डोनेशन डे।
0: यस मैम।
5: एब्सोल्युटली करेक्ट ना?
0: यस मैम।
5: यू वांट टू एंकरेज देम, अवेयरनेस देना है यंगस्टर्स को।
0: जी,
5: जो मिले तो अपन डॉक्टर नहीं है तो भी ऑर्गन डोनेशन करे तो दूसरों को लाइफ दे सकते हैं ना।
0: जी,
5: इट इज इम्पोर्टेंट थिंग।
0: जी बिल्कुल,
5: अवेयरनेस देना है यंगस्टर्स को।
0: जी,
5: डोनेशन करना, ऑर्गन डोनेशन करना, ये बहुत अच्छा है। वन थिंग आई एम शेयरिंग सो मेनी टाइम्स इन अवर रेनबो ऑल्सो, माई मदर her wish, she want to donate eyes.
0: Okay,
5: and she passed away in 2008. Over time pe my brothers, sisters, sab log family members within half an hour mein soch ke organ eyes donate kare, raat mein wo bhi.
0: Ji.
5: They immediately came, eyes donate kar diye, they given certificate also. Now my mother seeing in two blind.
0: Okay.
5: Like, 2% got the vision, no?
0: जी मैम, बहुत अच्छी बात शेयर किया है आपने।
5: That's why we want to encourage organ donation, specially for youngsters.
0: बिल्कुल मैम, बिल्कुल मैम। थैंक यू सो मच मैम।
5: थैंक यू वेरी मच।
0: हेलो
6: हेलो
0: हेलो सर, చెప్పొచ్చు సార్? నమస్కారం సార్, మీ పేరు?
6: నా పేరు రమణయ్యమ్మా. మీ పేరు? మా
0: నిధి సార్. ఇవాళ టాపిక్ విన్నారా సార్? మీరు
6: ఆర్గానిక్సా?
0: కాదు కాదు సార్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి మన టాపిక్ యువశక్తి. అయితే మీకు ఈ టాపిక్ మీద మీ విచారణ ఏంటి, అలాగే ఇండియాలో వచ్చే ఇయర్స్లో ఏ మేజర్ చేంజ్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది టాపిక్ సార్.
6: యువశక్తికి చెప్పడం, మనం చెప్పడం ఏది చెప్పాలని
0: సార్?
6: సరే అమ్మా, మీ పేరు ఏం పేరు అంటే?
0: నిధి. నిధి సార్.
6: అమ్మా, స్వాతంత్రం పెద్దలు తెచ్చారు మనకు.
0: అవును సార్,
6: స్వాతంత్రం మనకు పెద్దలు తెచ్చిచ్చినారు. అయితే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం దాన్ని ఆలోచించాలా.
0: అవును సార్.
6: ఎందుకంటే మనం స్వాతంత్రం ఇచ్చామని సంతోషపడేయడం కాదు, మనము ఏం చేస్తున్నాం, మన వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం దేశానికి.
0: అవును సార్.

0: ఏదైనా ఒక పేద సాధకు చేస్తున్నామా, ఒక పేద విద్యార్థికి చదివిస్తున్నామా, ఒక ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నామా అనేదాన్ని కూడా ఆలోచించాలా.
1: కరెక్ట్ సార్.
0: అటువంటి అన్ని ఆలోచనలు ఉంటే తర్వాత యువకులకు కూడా మనం ప్రపోజ్ చెప్పాలన్నమాట, ఇది ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ఉండాలా అనేసి చెప్పాలన్నమాట. ఆ విధంగా చెప్తే మనం వాళ్ళు కూడా దాంట్లో కొంచెం ఈ మన యొక్క మాటలు విని వాళ్ళు కూడా ఉత్తేజం వాళ్ళకు వస్తుంది అన్నమాట.
1: కరెక్ట్.
0: పిల్లలకు వాళ్ళు ఎట్లా మనం ఎట్లా వంచితే అట్లా వంగుతారు పిల్లలు.
1: అవును సార్.
0: పిల్లప్పటి నుంచి కాబట్టి మనం వాళ్ళను తయారు చేయాలి. స్వాతంత్రం వచ్చే మనకు 75 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా మనలో చాలా ఉంది, ఇంకా చాలా మార్పు రావాల్సింది ఉంది.
1: కరెక్ట్ సార్.
0: ఇప్పుడు మా సిస్టర్ చెప్పిన ఆర్గానిక్ డొనేషన్ ఎట్లా అనేసి.
1: అవును సార్.
0: అట్లా ఆర్గానిక్స్ అనమాట అన్ని యువకులు కూడా చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కరు దాని మీద ధ్యాస పెట్టి చేయాలా, మనం వేరే వాళ్ళకు ఉపయోగపడాలా అని చెప్పాలన్నమాట. తర్వాత మా అన్నయ్య కూడా, అన్నయ్య 2 కళ్ళు ఇచ్చేసాం 2006 నవంబర్లో, నవంబర్ 20 మా అన్నయ్య 2 కళ్ళు డొనేట్ చేశాం.
1: చాలా మంచి విషయం సార్.
0: 2 కళ్ళు డొనేట్ చేశాము. ఆయన యొక్క 2 కళ్ళు ఉపయోగపడినాయి, 75 ఉన్నాయి ఆయనకు. అవి 2 ఉపయోగపడినాయి. ఇద్దరు ఎవరికొరు పెట్టింటారు వాళ్ళు, పలానా వాళ్ళకని చెప్పలేము అనుకో.
1: అవును సార్.
0: సంతోషం నాన్న.
1: థ్యాంక్ యూ సార్.
0: మానుభవ.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచి టాపిక్ తెచ్చినావు.
1: థ్యాంక్ యూ.
0: సంతోషం.
1: So yeah, that was their opinion that you should have more awareness on organ donation too. So aap bhi apne opinions share kijiye on is year ke theme Yuv Shakti, yani youth कैसे आगे वाले जनरेशन के लिए फाउंडेशन बनती है, इस पे आपके ओपिनियंस. और वैसे ही इंडिया में आप वो कौन सी एक मेजर चेंज देखना चाहते हैं इसके बारे में बताइए. मैं इंतज़ार कर रही हूँ आपके फ़ोन इन नंबर्स है 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: हेलो रेनबो में आप सबका वापस से स्वागत है। चलिए अपने कॉलर से बात करते हैं।
1: हेलो,
0: हेलो,
1: गुड आफ्टरनून निधि निधि मैडम।
0: गुड आफ्टरनून सर, बताइए।
1: ओम शांति। नमस्कार मंडी, ना पेर पोलिस थी मेहर बाबा जो
0: नमस्कार
1: से बात
0: सर।
1: कर रहा मैडम।
0: जी सर, आज का
1: एक
0: टॉपिक
1: बहुत
0: सुने हो सर आप?
1: या ये गया या जा रावण ये घर जेपे रहने मंगा बस कर कर जेपे रहने का नेहर बोर्ड जेपे रहने
0: हाँ
1: आई
0: सर,
1: थे मैडम। ये रोज 13 का देने फिफ्टीन
0: हाँ सर,
1: को आगस्ट 15 శుభాకాంక్షలండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి,
0: అవును సార్,
1: ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలండి.
0: అవును సార్,
1: అయితే మేడం, యూత్ యువశక్తి అంటే మేడం, మాది ఆంధ్రప్రదేశ్ అండి. మా అబ్బాయి, మూడో అబ్బాయి
0: ఓకే సార్,
1: జనసేన పార్టీ లీడర్ మేడం.
0: ఓకే
1: లీడర్
0: సార్,
1: అయితే మేడం, మినిస్టర్ గారి దగ్గర, పందుల దుర్గేష్ గారి దగ్గర చేస్తాను పీఏ కింద.
0: ఓకే సార్.
1: అయితే మేడం, రేపు 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు మా రాజు గారు అండి, ఆంధ్రప్రదేశ్ మా చిన్న రాజు గారు
0: అవును
1: పుట్టినరోజు
0: సార్,
1: అండి.
0: ఓకే
1: ఆ
0: సార్,
1: రోజు నేను బ్లడ్ డొనేట్ చేస్తారండి,
0: ఓకే సార్,
1: ఈ జనసేన కుర్రోళ్ళు అందరూ కలిపండి.
0: ఓకే సార్, వెరీ నైస్ సార్
1: అయితే ఇన్సూరెన్స్ ఒకటి రాస్తారండి, 500, సంవత్సరానికి 500 కట్టిస్తారండి,
0: ఓకే
1: చూపిస్తారండి.
0: ఓకే సార్,
1: మధ్యలో కానీ ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఏ రకంగా చనిపోయినా కానీ 5 లాక్స్ ఇస్తారండి. ఈ విధంగా జనసేన పార్టీ తరఫు నుంచి సేవ చేస్తుంటాడండి
0: వెరీ
1: మా
0: నైస్
1: అబ్బాయి
0: సార్,
1: అండి, ఇంకా యువకులందరూ కూడా సేవ చేస్తుంటాడండి.
0: వెరీ నైస్
1: ఎవరైనా
0: సార్,
1: సంచి కానీ పాలిథిన్ కవర్ చేతితో పట్టుకెళ్తే అండి పట్టుకెళ్ళకూడదు. ఈసారికి అయితే పట్టుకెళ్తున్నారు, మళ్ళీ సారి అయితే గుడ్డ కవర్లో తీసుకోండి. దాని మీద గుడ్డ కవర్ల మీద అండి వీళ్ళు ఏం చేశారంటే, జనసేన పార్టీ వాళ్ళందరూ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ ఫోటో వేసేయండి, ఒక్కో సంచి ఇస్తారండి.
0: ఓకే సార్,
1: ఈ
0: చాలా
1: కవర్
0: మంచి
1: పాడేశమ్మా,
0: ఇనిషియేటివ్
1: ఇక
0: సార్,
1: ఈ ఈ కవర్ పాడేశమ్మా, ఇక ఈ దీంట్లో ఇంకా వాడకండి ప్లీజ్ అని చెప్తారండి మంచిగా అండి. మేడం, నేను చెప్పింది ఏమైనా తప్పు అయితే నా తప్పు క్షమించండి మేడం.
0: లేదు సార్ లేదు సార్, థ్యాంక్ యూ సార్,
1: రమణయ్య అన్నయ్య గారికి నమస్కారాలు మేడం.
0: నమస్కారం, థ్యాంక్ యూ సార్.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా,
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్
2: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: वेलकम बैक टू रेनबो एफएम 101.9. मैं हूँ आपकी अपनी आरजे निधि. तो हम पहुँच गए हेलो रेनबो पे, हमारे साथ बहुत सारे कॉलर्स जुड़ भी गए थे. आप भी अपने ओपिनियंस बता सकते हैं इस साल के थीम युव शक्ति पे, यूथ कैसा फ्यूचर का फाउंडेशन बनेगी, और वैसे ही आप ऐसी कौन सी मेजर चेंज देखना चाहते हैं इंडिया में इन द कमिंग फ्यू ईयर्स, ये आप हमसे शेयर कर सकते हैं. हमारे फ़ोन इन नंबर्स है 0402323-0030, 0402323-4821, 0402970-4715 पे. हेलो, हेलो
5: हाँ श्रीनिधि
0: सर,
5: అమ్మాయి బాగున్నావా?
0: బాగున్నా సార్, నమస్తే సార్.

0: నమస్కారం, వెరీ గుడ్
1: సార్.
0: వెరీ గుడ్ అన్న. ఎందుకని
1: సార్,
0: పెద్దవాళ్ళకి ఎప్పుడు నమస్కారం చేయాలి. నేనే మామూలుగా మాకన్నా పెద్దవాళ్ళకి నేను చేస్తూనే ఉంటా, చిన్న వాళ్ళకి చేయకూడదు అది.
1: కరెక్ట్ సార్.
0: వెరీ గుడ్, బాగుంది నేచర్.
1: థ్యాంక్ యూ సార్.
0: యూత్ ఏం చేయాలంటే అమ్మా
1: సార్,
0: ఆమె ఏదే కదా
1: ఆన్ ఎయిర్ ఉన్నాం సార్, చెప్పండి సార్.
0: యూత్ యువకులు ఏమిటంటే వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. యూత్ అంటే ఒక ఏజ్ కు వచ్చిన వాళ్ళు.
1: కరెక్ట్ సార్.
0: జడ్డాలు మీసాలు వచ్చాయి.
1: కరెక్ట్ సార్.
0: చిన్నప్పటి నుంచి అయితే చెప్తారు, పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పడం కష్టం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏమిటంటే చదువుల మీద శ్రద్ధ పెట్టాలి.
1: కరెక్ట్ సార్.
0: ఉద్యోగం సంపాదించుకోవాలి
1: సార్.
0: దాని తర్వాత ఏమైనా అలవాట్లు. ఫస్ట్ ఏమిటంటే వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోతున్నారు, దాన్ని దూరం చెయ్యాలి. మిగతా ఎవరన్నా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని నిరోధించాలి అసలు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి.
1: కరెక్ట్ కరెక్ట్.
0: నువ్వు ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో ఉండి అప్పుడు ఏదో ఎంజాయ్ కోసం అంటే కొద్దిగా గొప్పగా అంతే కట్ చేయాలి. దాన్ని అలవాటు ప్రకారంగా పెట్టుకోకూడదు. అది ఎప్పుడు లాస్ట్ లాంగ్ లాంగిక్యం అన్నమాట. ఫస్ట్ ఏమిటంటే వాళ్ళు మంచిగా యువకులు చదివి దేశానికి పనికొచ్చే విధంగా ఉండాలి.
1: ఎగ్జాక్ట్లీ సార్, అవును సార్.
0: దేశం బాగుపడితే కొన్ని ఫ్యామిలీస్ బాగుపడుతుంటాయి.
1: కరెక్ట్ సార్.
0: టెక్నాలజీ రూపంగా వాళ్ళు నేర్చుకొని మంచిగా అబ్దుల్ కలాం గారిని అందరూ తీసుకోవాలమ్మా.
1: అవును సార్.
0: అబ్దుల్ కలాం గారిని అందరూ పరిధిలోకి తీసుకుంటారు. రోజు ఆయన నామస్మరణ చేసినా కూడా తప్పులేదు.
1: అవును సార్.
0: అంతటి మహానుభావుడు ఆయన. ఆయన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన మాత్రం మన కళ్ళ ముందు మనం చూసాం కాబట్టి.
1: అవును సార్.
0: నేను యువకులకు ఇచ్చేది అదే ఓలేటి ప్రభాకర్ రావుని.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: ఓకే.

0: वेलकम बैक टू हेलो रेनबो लिसनर्स। अभी हम हमारे कॉलर से जुड़ जाएंगे। हेलो,
1: वेरी वेरी वेरी वेरी गुड आफ्टरनून निधि गारू श्रीनिवास राव मलिक पेटम्मा
0: गुड आफ्टरनून सर।
1: మీ టాపిక్ బాగుంది.
0: థ్యాంక్ యూ సార్.
1: కంపల్సరీగా 101.1 ఎఫ్ఎం ఛానల్ ఎప్పుడు కూడా రీసెంట్ గా ఏదైతే ఉంటుందో కరెంట్ అఫేర్స్ మీదనే టాపిక్స్ తీసుకుంటారు. సో అలాగే ఇప్పుడు మనకు 15th ఆగస్టు దగ్గరకు వస్తుంది. 15th ఆగస్టు నిజంగా మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది మనకు. మన భూస్కంధాల పైన మనం చాలా ఆధారపడి ఉన్నాము. అందరు ఎంతో మంది కూడా మనను తొక్కేయాలని చూస్తున్నారు. కానీ దాన్ని మనము మన ప్రజలు దాన్ని అలా తొక్కేయకుండా మనం మనం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అన్నట్టు విధంగా మనం ఇంకా యాక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి మోదీ గారు పాపం ఎంతో ఇది చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతో ఇది చేస్తున్నారు, సరే దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ థింగ్ ఇస్ దట్ ఏమిటంటే కంపల్సరీగా ఇవాళటువంటి యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే నిజంగా ఆ నిజంగా కరెంట్ అఫేర్స్ మీద వాళ్ళు నిజంగానే ఆలోచించే వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారా అన్నది నాకు డౌట్.

0: వస్తుంది ఎప్పటికి కూడా.
1: అది చేయాల్సిన విషయం సార్. అవును సార్,
0: వాళ్ళకు నిజంగా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పటికైతే మారదు, ఎప్పటికైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అవే ప్రాంతాలకు పోయినా కొన్ని 70 సంవత్సరాలకి అది అయితే కరికులం ఉంది దాన్నే ఇంకా ఫాలో అవుతున్నారు. నిజంగా కూడా అది మార్చాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. నిజంగా ఇప్పుడు నన్ను కనుక అడిగితే మనకు నిజంగా ఫ్రీడమ్ ఫైటర్ వచ్చినప్పుడు ఎంతమంది ఎవరు పనిచేశారని అంటే మనం ఒక 4-5 పేర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం. కానీ మమ్మల్ని వదిలేసి ఇప్పుడు మా పిల్లల్ని కానీ మా మనమళ్ళని కానీ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నిజంగానే ఏ చరిత్రలో ఏ తెలుగు పాఠంలో ఏ హిస్టరీలో మన వాళ్ళ గురించి రాసిందండి? ఎంతసేపు అవతల వాళ్ళ గురించి రాసింది తప్పితే మన దిక్కు నుంచి మనం ఎటువంటి పాటలు పడ్డాము, ఏ విధంగా మన ప్రజాస్వామ్యాన్ని మనం స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా పనిచేశామనేది ఎవరు కూడా ఆలోచించారు,
1: ఎప్పుడు
0: ఆలోచిస్తలేరు. కంపల్సరీగా మనకు మన టీచర్స్ పైన అది కంపల్సరీగా ఆధారపడింది. ఎప్పుడైతే మన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చరో, మన దిక్కు నుంచి మన వాళ్ళ గురించి చెప్పుకోమో, అప్పటిదాకా మనం ఇలాగే ఉంటాం. ఇంకో 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పోయినా కానీ, 50 ఏళ్ళు పోయినా కానీ ఇంకా ఇలాగే ఉంటాం, ఇంకా డౌన్ ట్రాడనికే పోతాం తప్పితే ముందుకు పోతామని చెప్పి నేను అనుకోను.
1: కానీ
0: గవర్నమెంట్ కళ్ళు తెరిచి తప్పకుండా కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎన్నో సాహస కృత్యాలు చేశారు, దాన్ని అన్ని కూడా పాఠ్యాంశాలలో పెట్టుకుంటూ వాళ్ళ విధంగా వాళ్ళది కూడా ఏ విధమైనటువంటి పాత్ర ఉంది సొసైటీలో, ఆ పాత్రలను కూడా విశదీకరించి చెప్పుకుంటూ ఉంటే కనుక వాళ్ళు పైకి వస్తారు అనే నమ్మకం నాకుందమ్మా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: చేయాల్సిన పరిస్థితి ఉంది.
1: థ్యాంక్
0: యూ వెరీ మచ్. ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యూర్స్.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి గారు. థ్యాంక్ యూ.
1: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బాగున్నారా?
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నాను సార్. ఇవాళ టాపిక్ విన్నారా మీరు?
2: రమేష్ మాట్లాడుతున్నాను.
1: నమస్కారం సార్, చెప్పండి సార్.
2: అయితే టాపిక్ లో వచ్చి ఏమిటి, దేశానికి మనమేం, దేశం నాకేమిచ్చింది అనకుండా దేశానికి నేనేం చేస్తున్నాను ప్రతి ఒక్కటి అనుకుంటే దేశం ఎంతో ముందుకుంటున్నాం.
1: కరెక్ట్ సార్.
2: అది ప్రతి ఒక్కటి అసలు ఆలోచించాలి, దేశాన్ని నేనేం చేస్తున్నాను, దేశం నాకిచ్చి సమాజం నాకిచ్చింది ఏం కాదు, సమాజాన్ని నేనేం చేస్తున్నా. ప్రతి ఒక్కరు అట్లా ఆలోచిస్తే చాలా చాలా చాలా బాగుంటుందమ్మా. ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించాలమ్మా.
1: అది ఇంపార్టెంట్ సార్.
2: సమాజాన్ని ప్రేమించాలి, అందరితో మంచిగా ఉండాలా.
1: కరెక్ట్ సార్.
2: అట్లా ఉంటే మనకు పొరుగు వాళ్ళు కూడా మన మీద రారు. మనమంతా ఐక్యంగా ఉంటే పొరుగు దేశాలు కూడా మన మీద రారు అన్నమాట. మనం కొట్లాడుకొని చేసుకొని మన అట్లా చేసుకుంటే మనకు చాలా లాస్ అవుతుందమ్మా. అట్లా ఉండదు, అందరం కలిసి మెలిసి అందరం ఉంటే బాగుంటుంది. ఒక సాంగ్ చేస్తారా మేడం?
1: సార్ చెప్పండి సార్, ట్రై చేస్తాను సార్.
2: లావరిస్ మూవీలో అమితాబ్ బచ్చన్ స్వయంగా పాడిన పాట ఉంది మేడం. చాలా బాగుంటుంది మేడం.
1: నేను ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.
2: ధన్యవాదాలు.
1: హలో, హలో,
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఆధార్ నిధి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: जी शेरखान बोल रहा हूँ तलाब कट्टा मन लगा से. सभी सुनने वालों, भाई बहनों, दोस्तों को प्यार भरा सलाम आदाब.
1: नमस्कार सर, आप आज का टॉपिक सुने हो सर?
3: हमेशा सेहतमंद रखे, यही दुआ है मेरी.
1: थैंक यू सर. आपका आज आपका टॉपिक सुने हो सर आप?
3: जी, यूथ के लिए मैसेज है ना?
1: नहीं सर, यूथ मतलब यूथ हमारे फ्यूचर के फाउंडेशन बनते हैं, इस बात पे आपके क्या विचार है, और ऐसा कौन सा मेजर चेंज आप देखना चाहते हो इंडिया में?
3: यूथ में?
1: इंडिया में सर, मतलब यूथ ही वो चेंज ला सकती है ना सर, तो इस पर आपके विचार आज का हमारा टॉपिक है.
3: मेजर इन बदलाव इंडिया में यही देखना चाहता हूँ कि सबको एक सम्मान मिले, एक मिले हर नागरिक को, उसके अपना किसी के मामले में कोई दखल ना हो. और यूथ के लिए, यूथ को हम उनको समझना चाहिए कि अपनी जिम्मेदारी क्या है.
1: बिल्कुल सर.
3: अपने बड़ों का, अपने पेरेंट्स का, अपने टीचर का मान सम्मान रख के, आदाब रख के अपने फैमिली से शुरू करना चाहिए.
1: यूथ
3: की जिम्मेदारी समझना चाहिए, फिर सोसाइटी से लेके समाज तक
1: जी.
3: सारे समाज की जिम्मेदारी समझना चाहिए. अपने उम्र की और जो वक्त है, इस वक्त की कदर करना चाहिए.
1: बिल्कुल सर
3: जी. जो वक्त है ये कीमती वक्त है यूथ का. जो देखिए, बचपन आता है, यूथ फिर जवान होते हैं, फिर बुढ़ापा आता है,

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రెయిన్బోతో జీవితం రంగులమయం కదా, రెయిన్బోలో మరి స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలైంది. సో జస్ట్ని హైదరాబాద్లో ఉన్నాం, ఆర్జే వెంకీతో మీరున్నారు. సో ఈరోజైతే ఈ జస్ట్ని హైదరాబాద్ డబుల్ కమీటా, దాంతోపాటుగా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, ఇంకా తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నాయి. అందులో ముందుగా జస్ట్ని హైదరాబాద్లో ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఇంట్రెస్టింగ్ స్వీట్తో మీ ఆర్జే వెంకీ మీకోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిండు. సో జస్ట్ని హైదరాబాద్లో మరి ఏంటి ఆ టాపిక్ ఏంది అనుకుంటున్నారా, చెప్తా. ఫిర్నీ అనేటువంటి ఒక సూపర్ స్వీట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం జస్ట్ని హైదరాబాద్లో. సో ముందుగా అయితే కేకే అండ్ సుచిత్ర అనేటువంటి సూపర్ హిట్ ట్రాక్ అయితే ఒకటి విందాం ఘర్షణ మూవీలోంచి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు.

ఘర్షణ మూవీలోంచి సూపర్ ట్రాక్ అయితే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రాయిట్, మనం ఈరోజు అయితే జస్ట్ని హైదరాబాద్లో ఉన్నాం కదా, సో ఫిర్నీ అనేటువంటి స్వీట్ గురించి మాట్లాడుతున్నాం. మరి హైదరాబాద్తో పాటుగా భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈ స్వీట్ గురించి అయితే తెలుసుకోవాల్సిందే. ఫిర్నీ అనేది పాలు, బియ్యం, చక్కెరతో తయారయ్యే ఒక రుచికరమైనటువంటి డెజర్ట్ అండి. దీన్ని సాధారణంగా మట్టి కప్పుల్లో చల్లగా సర్వ్ చేస్తూ ఉంటారు. యాలకులు, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, బాదం, పిస్తా లాంటి పదార్థాలు దీనికి మరింత సువాసనను అందిస్తూ ఉంటాయి. ఖీర్తో పోలిస్తే ఫిర్నీ చాలా మృదువుగా, క్రీమీగా ఉంటుంది. రంజాన్, ఈద్, పెళ్ళిళ్ళు, కుటుంబ వేడుకల్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటుంది. ఒక్క చెంచా ఫిర్నీ తింటే చల్లని తీపి రుచి మనసును హాయిగా చేస్తుంది. అందుకే ఫిర్నీని చాలామంది రాయల్ డెజర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు, రైట్? సో మరి ఈ ఫిర్నీకి ఉన్నటువంటి మూలాలేంటి, అసలు దీని వారసత్వంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది హిస్టరీ ఏంటి, అన్ని విశేషాలు నేను చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు.

0: FM Rainbow 101.9.
1: వెల్ జస్నీ హైదరాబాద్ వింటున్నాం. ఇందాక సూపర్ ట్రాక్ విన్నాం రాబోయి చందమామ మూవీలోంచి. మరి జస్నీ హైదరాబాద్లో ఫిర్నీ అనేటువంటి స్వీట్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ఫిర్నీకి మూలాలు పురాతన పర్షియా ప్రాంతంలో ఉన్నాయని చెబుతుంటారండి. అక్కడ నుంచి మొఘల్స్ రాకతో భారతదేశానికి చేరుకుందనమాట.

0: మొఘల్స్ రాజభవనాల్లో రాజులు నవాబులకు ప్రత్యేకంగా వడ్డించేటువంటి డెజర్ట్గా ఇది బాగా పేరుగాంచిందట. మరి ఫిర్నీ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటారా? మరి ఈ ఫిర్నీ అనేటువంటి పేరుకు ఓ బ్యాక్ డ్రాప్ ఉంది. ఏంటంటే పర్షియన్ భాషలోని ఫెరెనీ అనేటువంటి ఒక పదం నుంచి ఈ ఫిర్నీ అనేటువంటి వర్డ్ వచ్చిందనమాట. కాలక్రమేణా భారతదేశంలోని పంజాబ్, కాశ్మీర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్థానిక రుచులతో కొత్త రూపాలను సంతరించుకుందనమాట. ఇక హైదరాబాద్లో నిజాం సంస్కృతి, పర్షియన్ ప్రభావం కలిసిన వంటకాల్లో ఫిర్నీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉందనమాట. సో శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఈ స్వీట్ నేటికి కూడా తన రుచిని, వారసత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. రైట్, సో మరింత ఇన్ఫర్మేషన్ ఈ ఫిర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు తీసుకు ట్రాక్ విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రప్ప అనేటువంటి ఈ పాట.
1: అమ్మాయి గారు
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే?
2: నువ్వంటే?
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

101.9. కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. ఓ

సీతయ్య మూవీలోంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్లో సమయం 2:31:52 అయింది. ఆర్జే వెంకీతో ఉన్నారు, జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఫిర్నీ స్వీట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫిర్నీ మరి ఎలా తయారవుతుందో తెలుసా? సో ముందుగా దీన్నట బాస్మతి బియ్యం ఉంటుంది కదా, వాటిని నానబెట్టి మెత్తగా పొడిలా రుబ్బుతారట. తర్వాత పాలను బాగా మరిగించి అందులో ఆ బియ్యం మిశ్రమాన్ని కలిపేస్తారనమాట. ఇక మెల్లగా కలుపుతూ చిక్కబడే వరకు ఉడికిస్తారనమాట. ఇక ఆ తర్వాత చక్కెర, యాలకుల పొడి, కుంకుమ పువ్వు ఇవన్నీ కలుపుతారనమాట. మరింత సువాసన కోసమైతే కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేస్తారు. ఇక అలా తయారైనటువంటి ఆ మిశ్రమాన్ని చిన్న మట్టి కప్పుల్లో పోసి చల్లబరుస్తారు. ఇక పైన బాదం, పిస్తా ముక్కలతో అలా డెకరేట్ చేస్తారనమాట. ఇక ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే అసలైన ఫిర్నీ రుచి బయటపడుతుంది. ఈ సరళమైన తయారీ విధానమే ఫిర్నీని ఒక స్పెషల్ డెజర్ట్గా మార్చిందనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఆ ఫిర్నీ అలా చల్లగా టేస్ట్ చేస్తే, రైట్? సో ఇంకా ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను ఫిర్నీ గురించి. జస్ట్ నీ హైదరాబాద్లో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: పాట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి సూపర్ ట్రాక్ అయితే విన్నారు. వింటూనే ఉండండి, మరి జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో. మరి మనం ఈ జస్ని హైదరాబాద్లో ఫిర్నీ గురించి మాట్లాడుతున్నాం కదా, స్వీట్ ఫిర్నీ గురించి. హైదరాబాద్ ఫుడ్ కల్చర్ గురించి అసలు మాట్లాడితే ఫిర్నీని అస్సలు మర్చిపోలేమండి. నిజాం కాలం నుంచి వచ్చినటువంటి పర్షియన్ మొఘల్ ప్రభావం వల్ల ఫిర్నీ హైదరాబాద్ వంటకాల్లో భాగమైపోయింది. ఇక రంజాన్ సమయంలో పాతబస్తీ ప్రాంతాల్లో ఫిర్నీకి ఒక ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. మట్టి పాత్రల్లో సర్వ్ చేసేటువంటి సంప్రదాయం కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మాత్రమే కాదండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాల్లో కూడా ఫిర్నీకి ఒక భిన్న రూపాలు ఉన్నాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఫెరెని, మరికొన్ని చోట్ల ముహల్లబియా అలాంటి పేర్లతో పిలుస్తుంటారనమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా బియ్యం, పాలు ఆధారితంగా తయారు చేసేటువంటి డెజర్ట్లలో ఫిర్నీకి ఒక స్పెషల్ గుర్తింపు ఉంది. అందుకే ఇది సరిహద్దులు దాటి ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక తీపి వంటకం అని చెప్పచ్చు. రైట్, సో వింటూనే ఉండండి మరింత ఇంట్రెస్టింగ్ అంశాలు ఫిర్నీ గురించి నేను మీకు చెప్తూ ఉంటా. ఇప్పుడైతే సూపర్ ట్రాక్ విన్నాం, రమణ గోగుల సునీత పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ తమ్ముడు సినిమాలోంచి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

బాహుబలి సినిమా నుంచి సూపర్ హిట్ పాటైతే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఫిర్నీ గురించి మాట్లాడుతున్నాం జస్ట్ని హైదరాబాద్లో. మరి ఈ ఫిర్నీ స్వీట్లో ప్రధానంగా ఏంటి పోషకాలు, మన హెల్త్కి ఏంటి దీని ద్వారా అంటారా? సో పాలు ఉండటం వల్ల కాల్షియము ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయండి. ఇక బియ్యం అయితే శరీరానికి శక్తిని అందించేటువంటి కార్బోహైడ్రేట్స్కి అయితే మంచి మూలం కదా. సో మరి ఇక బాదాం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ వల్ల ఒక మంచి కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు అన్నీ కూడా అంతాయన్నమాట. ఇక కుంకుమ పువ్వు, యాలకులు రుచితో పాటు మంచి సువాసనను కూడా పెంచుతూ ఉంటాయి. పండుగలు, స్పెషల్ సందర్భాల్లో అయితే, అకేషన్స్లో అయితే కుటుంబ సభ్యులను ఒకే చోటకు చేర్చేటువంటి ఒక తీపి వంటకం ఫిర్నీ అని చెప్పొచ్చు. రుచితో పాటుగా సంప్రదాయం, సంస్కృతి, ఆతిథ్యాన్ని కూడా ఇది ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది హైదరాబాద్లో. అందుకే ఫిర్నీ కేవలం స్వీట్ మాత్రమే కాదండి, తరతరాలుగా వస్తున్న ఒక తీపి వారసత్వం కూడా, రైట్? సో మీకు వీలైతే ఫిర్నీని అలా ఒకసారి టేస్ట్ చేయండి, వీలైతే తయారు చేయండి, స్వీట్ని ఆస్వాదించండి. ఫిర్నీ ఇదండి జస్ట్ని హైదరాబాద్లో ఫిర్నీ గురించి ఈ సూపర్ ఇన్ఫర్మేషన్, రైట్? ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. జాతిరత్నాలు మూవీలోంచి రామ్ మిర్యాల పాడినటువంటి పాట.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదం పొందాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం భూమిపూజ చేస్తారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం కోసం ధర్మం కోసం యువత పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా పిన్ ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాటుపడుతున్నట్లు తెలిపారు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కెనడియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్స్ తలపడతారు. కప్ కోసం బ్రాండన్ నకాషా, బెన్ షెల్టన్ తలపడతారు. నకాషి ఈరోజు ఉదయం మాంట్రియల్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో స్పెయిన్కి చెందిన రఫెల్ జోడార్ను 7-6, 6-4 తేడాతో ఓడించారు. మరో సెమీఫైనల్స్లో బెన్ షెల్టన్ తోటి అమెరికన్ టియాన్ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వింటుండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్ సమయం 3:09 దాటి 30 సెకండ్లు అయింది. మనమున్నాం డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనమున్నాం రైట్. మరి వీకెండ్లో థియేటర్స్లోకి సందడి చేయబోతున్నటువంటి మూవీస్ ఏంటి, రేపు ఏమేమి రిలీజ్ కాబోతున్నాయి అనేటువంటి మూవీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి వీకెండ్లో థియేటర్లో సందడి చేయబోతున్న సినిమాల్లో ఒకటి విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 14 ప్రేక్షకుల ముందుకు రానుందట. మరి ఈ సినిమాలో ఫ్యామిలీ రిలేషన్షిప్స్, తండ్రి కొడుకుల అనుబంధము, భావోద్వేగాలు ఇలాంటివి స్పెషల్ అట్రాక్షన్గా కనిపించనున్నాయి.

మరి ఇప్పటికే విడుదలైనటువంటి ఈ పోస్టర్ అంటే ప్రచార కంటెంట్ అనేటువంటిది ప్రేక్షకుల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే పెంచింది. సో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గటువంటి స్టోరీగా ఫిల్మ్ యూనిట్ అయితే చెబుతోంది. ఇక వెంకీ అట్లూరి సినిమాలకు ఉండేటువంటి ఒక ఎమోషనల్ బలం అయితే ఈ సినిమాలో కనిపిస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయట. సో చూద్దాం ఈ వీకెండ్లో మీ మూవీ లిస్ట్లో ఈ సినిమాను తప్పకుండా చేర్చుకుంటారని అనుకుంటున్నాం. సో రైట్, మరి ఎలా ఉండబోతుంది ఏంటి? సో మూవీ చూశాక ఆ రిజల్ట్ మీరు అలా స్ప్రెడ్ చేసేయండి. వింటూనే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు సూపర్ ట్రాక్ విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0852.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. మరి ఈ డబుల్ కమిటాలో ఈరోజు మరి భారతీయ సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నాడు. బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మరి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి చిత్ర పరిశ్రమను ఏలింది శ్రీదేవి అని చెప్పొచ్చు. తమిళ్, తెలుగు, మలయాళం సహా హిందీ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినటువంటి యాక్ట్రెస్ తను. దక్షిణంలోనే కాదు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి 58వ జయంతి ఏళ ఈ అందాల నటి దివి నుంచి భూమికేగి ఉండొచ్చు. సో మరి అభిమానుల మధ్య నేడు లేకపోవచ్చు, కానీ వారు ఎప్పుడూ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మరి దక్షిణాది నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా దశాబ్దాలు ఏళ్ళ శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి తమిళ్, తెలుగు సినిమాల్లో పాటు హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. తన నటనతో శ్రీదేవి తనకంటూ ఒక స్పెషల్ ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు. మరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఈరోజు తను యాక్ట్ చేసిన సినిమాలోంచి ఓ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. ఆఖరి పోరాటం సినిమాలోంచి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9. FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం. రైట్, మరి ఆగస్ట్ 14th అంటే రేపు రిలీజ్కి సిద్ధంగా ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ సినిమాల్లో పాంచాలి పంచభర్తుక అనేటువంటి మూవీ కూడా ఒకటి. టైటిల్ నుంచే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచినటువంటి ఈ సినిమా వినూత్న కథాంశంతో వస్తుందని ఇన్ఫర్మేషన్. సంప్రదాయం, సమాజం, సంబంధాల చుట్టూ తిరిగేటువంటి కథగా ప్రచారం జరుగుతుంది. ఇక చిన్న సినిమాలు మంచి కంటెంట్తో పెద్ద విజయాలు సాధిస్తున్నాయి అనేటువంటి ఈ కాలంలో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయట. సో మరి ట్రైలరు, పోస్టర్లు ప్రేక్షకులకైతే ఆకట్టుకుంటున్నాయి. కొత్త తరహా స్టోరీలకు ఇష్టపడేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఎంపికగా మారచ్చు. మరి ఈ పాంచాలి కథ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇంకా దాంతోపాటుగా ఈ వారం రిలీజ్ కానున్న మరో తెలుగు సినిమా మకుటం ఆగస్ట్ 14th ప్రేక్షకుల ముందుకు రానుందని, మరి సినిమా పేరు చూస్తేనే ఒక గంభీరమైనటువంటి స్టోరీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా స్టోరీ, పాత్రల చుట్టూ ఇప్పటికే మంచి డిస్కషన్ అయితే నడుస్తుంది. కొత్తదనాన్ని కోరుకునేటువంటి ప్రేక్షకులకు ఇది ఒక ప్రత్యేక అనుభూతి ఇవ్వచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరి ఈ సినిమా ఆగస్ట్ 15th అంటే ఆ రోజు హోలిడేని కూడా టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్నటువంటి మూవీ కదా. సో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. కొత్త స్టోరీలు, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించేటువంటి ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యి ఉంటుంది అని చెప్పొచ్చు. మరిన్ని మూవీస్ రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మూవీస్ గురించి నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటా. వింటున్న ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
4: రెయిన్బో ఎవర్ గ్రీన్.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. సో మరి ఈ వీకెండ్లో రాబోతున్నటువంటి సినిమాల విషయానికి వచ్చినట్టయితే, మరి స్వాతంత్ర దినోత్సవం వీకెండ్ పురస్కరించుకొని ఈ వారం థియేటర్స్లో సినిమాల సందడి అయితే బాగా ఉందండి. సో ఆగస్ట్ 14th అంటే గురువారం, మరి అంటే ఈ వారం ఒక్కరోజు 7 కొత్త సినిమాలు, అంటే ఈరోజు ఇంకా రేపు కలిసి 7 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అంటే విభిన్న స్టోరీలతో తెరకెక్కినటువంటి ఈ సినిమాలు విరాజిస్తే, ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా విశ్వనాథ్ అండ్ సన్స్ అనేటువంటి మూవీ, అలాగే అగద అంటే సీనియర్ డైరెక్టర్ నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్షన్లో రూపొందుతున్నటువంటి లేటెస్ట్ మిస్టిక్ ది డివైన్ థ్రిల్లర్ అగద అనేటువంటి మూవీ కూడా వస్తుంది. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్లా ప్రధాన పాత్ర పోషించారు. సో మరి ఇంకా శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రలో యాక్ట్ చేశారు. అల్లు సినిమాస్లో ఫెయిడ్ ప్రీమియర్లు జరుపుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్టింగ్గా నెలకొందండి. ఇంకా మకుటం అనేటువంటి మూవీ కూడా రాబోతుంది. యాక్షన్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్లో నటిస్తూ నిర్మిస్తున్నటువంటి సినిమా ఈ మకుటం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించగా దుషారా విజయన్, ఆర్బి చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుషారా విజయన్, అంజలి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. విశాల విభిన్న గెటప్లలో కనిపించబోతున్నటువంటి ఈ మూవీ తమిళ్తో పాటుగా తెలుగులో కూడా 14th రిలీజ్ కానుందనమాట. ఇంకా మిగతా సినిమాలు చూసినట్టయితే చాలా సినిమాలు కూడా ఇంకా రిలీజ్ అవుతున్నాయి. సో వీటితో పాటు వైవిధ్యపరమైనటువంటి కథాంశాలతో వస్తున్నటువంటి పల్లా బరుసు అనేటువంటి సినిమా, హుషార్ పిట్టలు, తర్వాత ఆవారాపన్ 2 అనేటువంటి సినిమా, ఇంకా బట్వారా 1947 అనేటువంటి సినిమాలు కూడా ఇదే రోజు థియేటర్లో రిలీజ్ కానున్నాయి. మొత్తం సుమారు 7 సినిమాలు ఒకే రోజు పోటీ పడుతుండటంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తుందో మనం వెయిట్ అండ్ సీ అనమాట. రైట్, వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in
2: Rainbow 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది
1: తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎక్స్లో పోస్ట్ చేసిన అమిత్ షా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశ

దేశభక్తినిచ్చాటేలా చేశాయన్నారు. కోట్లాది మంది దేశవాసులు త్రివర్ణ పతాకంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. భారీ భద్రత మధ్య న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాల రిహార్సల్స్ కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగింది. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20 ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. క్యూరు పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో భూమి పూజ చేస్తారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టెసరాక్ట్ సంస్థ 2024లో 5 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకోగా ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో ఎకరాకు 1,50,00,000 రూపాయల చొప్పున భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఎన్నికల సంఘం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం వరంగల్ జిల్లాలో కేంద్రాల సంఖ్య పెరిగింది. వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కలిపి కొత్తగా 21 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 256 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాంకి 10,000 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. సెప్టెంబర్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 సిరీస్ జరగనుంది. వచ్చే నెల 13-17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్ల T20 సిరీస్ జరుగుతుందని బీసీసీఐ, ఏసీబీ ధృవీకరించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారీ భద్రత మధ్య న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు రిహార్సల్స్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎక్స్లో పోస్టు చేసిన అమిత్ షా, హర్ఘర్ తిరంగా ర్యాలీలు దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని చాటేలా చేశాయన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ది చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల

లో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన దాడిలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ గాయపడ్డారు. నాందేడ్ సాహిబ్లోని ఒక గురుద్వారా సమీపంలో ఈ దాడి జరిగింది. 2 ఏళ్ల వ్యవధిలో ఆయనపై 2వ సారి దాడి జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఓటరు కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసము 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. టన్ను ధర ప్రస్తుతం 23,488 రూపాయలుగా ఉందని తెలిపారు. ఎలనీనో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు. మినుములు, వేరుశనగ పంటలను సాగు చేయాలని కోరారు. పశ్చిమ యూరప్లోని పలు దేశాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలకు విలవిల్లాడిపోతున్న బ్రిటన్ వాసులు గరిష్ట ఉష్ణోగ్రతల హెచ్చరికలకు మరింతగా భయపడుతున్నారు. కెనడియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్స్ బ్రాండన్ నకాషిమా, బెన్ షెల్టన్ తలపడతారు. నకాషిమా ఈరోజు ఉదయం మాంట్రియాల్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో స్పెయిన్కి చెందిన రఫెల్ జుడార్ను 7-6, 6-4 తేడాతో ఓడించారు. మరో సెమీఫైనల్స్లో బెన్ షెల్టన్ తోటి అమెరికన్ టీఎన్ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 5:05 దాటి 5 సెకండ్లు అయింది. మరి మనమున్నాం తాజా ట్యూన్స్లో. తాజా ట్యూన్స్లో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ సూపర్ హిట్ ట్రాక్స్ అన్నీ కూడా నేను మీకోసం రెడీగా డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టాను. సో మరి ఈరోజైతే ముందుగా ఏఆర్ రెహమాన్ పాడినటువంటి సూపర్ ట్రాక్ పెద్ద సినిమాలో వచ్చి మీకోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జీ వెంకితో మీరున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. మరి ఇంక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు, లెనిన్ మూవీలోంచి ఆ పాట విన్నారు. మరి శ్వేతామోహన్ జుబిన్ నౌత్యాల్ పాడినటువంటి సూపర్ సాంగ్ అది. ఇప్పుడు వినండి మరి యూకే స్వాతి రెడ్డి పాడినటువంటి వామ్మో వాయు అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోంచి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

డ్యూడ్ మూవీలోంచి సాయి అభ్యంకర్ పాడినటువంటి సూపర్ ట్రాక్ విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు వినండి రాము రాథోడ్ అండ్ అదితి భరద్వాజ్ పాడినటువంటి బ్యాండ్ మేళం మూవీలోంచి ఈ సూపర్ ట్రాక్. తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 పై.

0: అన్నమాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సాంగ్ అయితే విన్నారు కదా, రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రికీ పాండ్ అటువంటి పాట విన్నారు. క్షణ క్షణం సినిమాలోంచి ఇందాక ఆ పాట విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 5:30 దాటి 43 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. ఇప్పుడు వినండి చిన్మయ శ్రీపాద, పుణ్య శిల్వ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్, మా ఇంటి బంగారం సినిమాలోంచి. ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: FM Rainbow 101.9.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి

0: FM Rainbow 101.9.
1: ఈనాటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ శ్యామశివరావు కన్రాతి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మానవ శరీరంలో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
1: సో కిడ్నీలు అనేవి మన బాడీలో దాన్ని క్లీనింగ్ ఆర్గన్స్ అంటాయండి. కిడ్నీలు బాడీని శుభ్రంగా ఉంచుతాయి, షార్ట్గా చెప్పాలంటే శుభ్రంగా ఉంచుతాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అన్ని టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్ని బాడీలోనే ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీస్ అనేవి ఏంటి అంటే, మానవునికి రెండు కిడ్నీస్ ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ మనకి వెన్నుపూసకి ఆన్ ఈదర్ సైడ్ ఉంటాయి. అవి వచ్చేసి బీన్ షేప్డ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ వచ్చి 150 to 200 grams ఉంటాయండి. అండ్ సైజ్ వచ్చేసి 9 to 12 centimeters ఉంటాయండి. ఇవి నార్మల్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ అ హ్యూమన్ బీయింగ్. సో ఇవి ఎలా క్లీన్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన అంశము. సో ఈ కిడ్నీలో ఏంటంటే, నెఫ్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ మనకి ఎట్లా అయితే టీ కాఫీ ఫిల్టర్ వాడతామో సేమ్ థింగ్ లైక్ దాట్ వీ హ్యావ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ అనేవి బాడీలో ఒకటి రెండు కాదు, మనకి 1 to 2 million ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటాయండి. సో ఒక నెఫ్రాన్ పాడైనా మనకి చాలా నెఫ్రాన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని డిజీజెస్ ఏంటంటే, ఈ నెఫ్రాన్స్ పాడైపోయాయి అంటే కనుక అప్పుడు కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ పనితీరు అంతా కూడా క్రమంగా జరగదు. సో ఇవి ఎలా చేస్తాయి అంటే, నార్మల్గా మనకి బాడీలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో అరౌండ్ 200 to 250 liters ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అవసరం పడుతుంది. ఓన్లీ 2-3 liters ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయి, లైక్ టాక్సిన్స్ కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, ఇంకా వేరే చెడు పదార్థాలు ఉంటాయి, అవన్నీ యూరిన్ రూపంలో 2 to 3 liters బయటకు పంపించేస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనకి అరౌండ్ 250 liters ఆఫ్ బ్లడ్ వస్తే అందులో మొత్తం క్లీన్ చేసి అవసరం ఉన్నదంతా బాడీకి తీసేసుకుని 2 to 3 liters వరకు మాత్రం బయటకు పంపించేస్తుంది. సో ఈ నెఫ్రాన్స్ అనేవి ఏంటంటే చాలా కష్టపడే సెల్స్ అనమాట. సో దే వర్క్ వెరీ హార్డ్ దిస్ ఫంక్షన్. సో ఈ నెఫ్రాన్స్తో పాటు కిడ్నీలో అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయన్నమాట. ఫిల్టరింగ్ ఆర్గన్స్ ఐ హావ్ టోల్డ్ యూ, అండ్ క్లీనింగ్ ఆర్గన్స్ కూడా చెప్పాను. అది కాకుండా 3 important functions కూడా చేస్తుంది అది. సో ఒకటి బోన్ హెల్త్. కిడ్నీస్కి బోన్కి ఏంటి సంబంధం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో కిడ్నీస్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది కాల్షియం అబ్జార్బ్ చేయడానికి. సో అదే ఒకటి. సో అందుకే కిడ్నీస్ చక్కగా ఉంటాయి, మీ బోన్స్ కూడా చక్కగా ఉంటాయి. రెండోది, కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే, రెనిన్ అనే ఒక హార్మోన్ని సింథసైజ్ చేయటం వల్ల. సో మీ కిడ్నీలు బాగుంటే బీపీ కూడా బాగుంటుంది. మూడోది, కిడ్నీలు రక్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీది కిడ్నీలు బాగున్నాయంటే మీకు రక్తహీనత ఉండదు. సో ఇది సింపుల్ కిడ్నీస్ ఫంక్షన్స్ అన్నమాట. రక్తహీనత లేకుండా చూస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, బోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు క్లీనింగ్ ద బాడీ.
0: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అన్ని ఏజెస్ ఇండివిజువల్స్ మనము చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి కిడ్నీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ థింగ్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సింపుల్, కానీ చాలాసార్లు మనము నెగ్లెక్ట్ చేస్తాం. పర్వాలేదు, ఒకటి రెండు ఇదే కదా చిన్న విషయాలే అని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీకు కొన్ని మెజర్స్ చెప్తానండి ఎలా మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకటి, మనకు అడిక్యువేట్గా వాటర్ తాగడం, హైడ్రేషన్. వాటర్ తాగడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ మేల్ ఆర్ ఫీమేల్ రిక్వైర్స్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. మళ్ళీ మనం చేసే పనితీరు బట్టి కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అడిక్యువేట్ హైడ్రేషన్. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఈరోజు వాటర్ బాగా తాగానా. ఎందుకంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పనితీరు దెబ్బతింటుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. రెండో విషయం, పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. సో చాలామంది ఒకటే పెయిన్ కిల్లర్, నా కిడ్నీ పెయిన్ ఉంది సో నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాను, ఒక నెలనే వేసుకుంటాను కదా, 2 నెలలే వేసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదండి. సో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా, దే ఆర్ వెరీ బ్యాడ్. అండ్ 1 or 2 tablets డెఫినెట్లీ ఓకే అండి, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది 1-2 tablets ఆపరు, దానికి అలవాటు పడిపోయి కంటిన్యూస్గా తీసుకుంటారు 2-3 నెలలు, అప్పుడు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా నో. మూడోది, ఇది హెర్బల్ మెడిసిన్స్ అంటామండి, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి, ఏవైతే మెడికేషన్స్లో ఉంటాయో. సో ఇవన్నీ కూడా దే కెన్ కాస్ కిడ్నీ డిజీజ్. సో ఎస్పెషలీ ఇప్పుడు మనము ఇండివిజువల్స్ హూ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళు వాడకూడదు. సో అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అస్సలు వాడకూడదు. నాలుగో విషయం, బీపీ, షుగర్ రెండు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే కనుక మీరు కిడ్నీస్ పోతాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయంటే కిడ్నీస్ పోతాయి. సో బీపీ, షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ వచ్చేసి రెడ్ మీట్, రెడ్ మీట్ ఆపేసేయాలి. ఇంక్రీజ్, ట్రై టు ఇంక్రీజ్ యువర్

0: ప్లాన్ బేస్డ్ ప్రోటీన్, మంచి లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి, అంటే ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. అదర్ వన్ వచ్చేసి వర్కౌట్, అంటే మిమ్మల్ని మీరు హెల్తీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ వర్కౌట్ దట్ ఈస్ రియలీ గ్రేట్. ఎట్లీస్ట్ 4 to 5 days ఇన్ అ వీక్ మనము వర్కౌట్ చేయగలిగితే కనుక, బ్రిస్క్ వాకింగ్, యంగ్ ఇండివిజువల్స్ అయితే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ కార్డియో అండ్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ అనమాట. దే ఆర్ రియలీ గుడ్ టు ద కిడ్నీస్, దే హెల్ప్ యూ మెయింటైన్ కంప్లీట్ ఫిజిక్ అండ్ అండ్ ఒక రొటీన్ మనం కనుక సెట్ చేసుకోగలిగితే దట్ ఈస్ రియలీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, ఫర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో.
1: డాక్టర్ గారు, ఈ కిడ్నీలు అనారోగ్యానికి గురి కావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి?
0: ఈ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు ఇండియాలోనే కాకుండా గ్లోబల్గా కూడా వచ్చేసి డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట, మోర్ సో ఇన్

0: డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మోర్ సో ఇన్ ఇండియా, ఇండియాలో ఇంకా ఎక్కువ కిడ్నీ డిజీజ్ బారిన పడే ఇండివిజువల్స్ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్ లో ఉంటారండి కిడ్నీ డిజీజ్ రావడానికి. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. HbA1c అంటాం అందరు డయాబెటిక్ ఇండివిజువల్స్ కి తెలిసే ఉంటుంది. సో HbA1c వచ్చేసి లెస్ దెన్ 7 ఉండాలండి. సో మీ షుగర్స్ మంచిగా ఉన్నాయా, HbA1c లెస్ దెన్ 7 ఉందా, ఫాస్టింగ్ షుగర్స్ లెస్ దెన్ 120 ఉండాలి అట్లా ఉన్నాయా, అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి లెస్ దెన్ 160 ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా, టార్గెట్ లెవెల్స్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కాన్స్టెంట్ గా చూసుకుంటా ఉండాలి. సమ్ టైమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రోటీన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోటీన్ ఏమైనా పోతుందా అని రెగ్యులర్గా యూరిన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే కనుక మీరు నెఫ్రాలజిస్ట్ని తప్పనిసరిగా కలవాలి. మీ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఉండకపోవచ్చు, కాలవాపు మొహం వాపు ఏమి ఉండకపోవచ్చు, బాగానే ఉన్నాను నేను, ఓన్లీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తారు ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి లేదు, అండర్లైన్ కిడ్నీ డిజీజ్ కూడా ఉండొచ్చు. సో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం టెస్ట్లు చేసుకొని మనకేమి లేదు అని నిర్ధారణ చేసుకోవడం బెటర్, లేకపోతే ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి థెరపీలు వాడటం ఇంపార్టెంట్. సో డయాబెటిక్ ఇండివిజువల్స్ వన్ ఇంపార్టెంట్ కాజ్ అండి. రెండో కారణం బీపీ. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు రిస్క్ ఉంటారు. సో బీపీ ఇండివిజువల్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మూడో రకం వచ్చేసి ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే లివర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉందో వాళ్ళు కూడా హైయెస్ట్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూసినారనుకోండి, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో ఎవరికైతే అంటే కిడ్నీ డిజీజ్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందనుకోండి వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ సెక్టర్ ఆఫ్ ఇండివిజువల్స్ మళ్ళీ ఫాలో అప్కి వెళ్ళాలి రెగ్యులర్గా. అరే నా కిడ్నీ డిజీజ్ మంచిగా అయిపోయింది, బీపీ వచ్చింది వెళ్ళిపోయింది, షుగర్ వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా హై రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో టు సమ్ అప్ కాజెస్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ డిజీజ్ వచ్చినా లేకపోతే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎవరికైతే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ మీద ఉన్నా, వాళ్ళు డెఫినెట్లీ నెఫ్రాలజిస్ట్ని చూడాలి, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలని. సంప్రదించగానే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయిస్తారు, వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: యా, సో కిడ్నీ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేయడం కొంచెం సింపులే అండి, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్లో మనం యూరియా, క్రియాటినిన్ ఇవి తెలుస్తాయి. సో నార్మల్ వాల్యూ వచ్చేసి యూరియా లెస్ దెన్ 40 ఉండాలండి, క్రియాటినిన్ లెస్ దెన్ 1 ఉండాలి. సో ఎనీ వాల్యూస్ అబౌవ్ దట్ ఉంది అంటే మనము అలర్ట్ అవుతాము. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ మూడో టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియూఈ అంటాము. ఇందులో మనం ఏం చూస్తామంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో చూస్తామన్నమాట. సో బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ యూరిన్ టెస్ట్లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ కిడ్నీ చేస్తామండి, కిడ్నీ సైజ్ ఎట్లుంది, ఏమైనా చిన్నగా అయిపోయినాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ చేస్తాము. అందులో కిడ్నీ సైజ్ మెయిన్గా మనకు తెలుస్తుంది. సో ఇవి బేసిక్ టెస్ట్ అండి. బట్ ఇది దాటిన తర్వాత మనకి కొన్నిసార్లు రీనల్ బయోప్సీ అని కూడా చేస్తాము. ఎప్పుడైతే మనకి కిడ్నీ డిజీజ్ దేనివల్ల వచ్చిందో క్లియర్గా లేకపోతే కొన్నిసార్లు మనం రీనల్ బయోప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోప్సీలో మనకి కారణం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో అందుకు మనము బయోప్సీ అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పేషెంట్స్కి చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలని చెప్పారు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చిన్న చిన్న ఆర్ఓ ప్లాంట్లు కనిపిస్తున్నాయి, ఈ ఆర్ఓ వాటర్ తెచ్చి తాగుతున్నారు, వీటిల్లో ఏముంటాయి ఏమి లేదని తెలియదు, ఇలాంటి వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీ డిజీజ్ పెరగడానికి కారణం అవుతుందా?
0: మన ఇంట్లో కూడా ఆరో అవన్నీ ఉంటుందండి. సో ఆరో వాటర్ తాగడం మంచిదే, కానీ అగైన్ వాట్ టైప్ ఆఫ్ ఆరో వాటర్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లేసెస్లో అనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనకు తెలియనప్పుడు ఆ వాటర్ తాగకపోవడం బెటర్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈ ఆరో మనం ఏదైతే చేస్తామో దెర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం డయాలసిస్లో వాడే ఆరోలో ఇంట్లో వాడే ఆరోకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఆరోలో క్లోరిన్ అవన్నీ తీసేస్తాం, మనకి నార్మల్గా కొంచెమైనా కావాలన్నమాట. సో మనకి హోమ్ ఇన్స్టాల్డ్ ఆరో లో డెఫినెట్లీ వాట్ ఎవర్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ అవి దే ఆర్ రీటైన్, మొత్తం వెళ్ళిపోతాయని చెప్పడానికి లేదు. ఏవైతే మనకి హానికరమో సో డయాలసిస్ ప్లాంట్స్లో ఉండే ఆరో ఆ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆరోస్ డీసెంట్లీ హెల్తీ, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ అయితే ఏమంతా రావు.
1: ఇప్పుడు డాక్టర్ గారు మనం తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు అంత ప్యాకింగ్ ఫుడ్స్ తింటున్నారు, ఇందాక మీరు చెప్పారు పిల్లలు మైదాతో చేసిన ఈ బేకరీ ఫుడ్స్ తినటం కూడా మంచిది కాదని, ఇట్లా ఏ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది?
0: సో ఫుడ్స్ డైరెక్ట్లీ లింక్ టు కిడ్నీ డిజీజ్ అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకి అది ఓవరాల్ లైఫ్ స్టైల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము,

0: ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ వస్తుందండి. సో హైపర్ టెన్షన్ రావడం వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రిస్క్. రెండో విషయం బేకరీ ఫుడ్ ఐటమ్స్. సో బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ మైదా అండ్ ఆల్ అంత మంచిది కాదు, ఎందుకంటే దే కాజ్ ఒబెసిటీ అండి. లైక్ ఇవన్నీ మనకి ఫ్యూచర్లో, అండ్ ఆల్సో ఆయిల్ అవన్నీ కూడా మనకి వీ డోంట్ నో. రీహీట్ చేస్తారు వాళ్ళు, ఆయిల్ ఎందులో వేపుతారో తెలియదు, ఆ బిస్కెట్స్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో రీహీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీహీట్ చేసినప్పుడు రీహీటింగ్ ఈజ్ నాట్ గుడ్. నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. సో మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్తీ ఆప్షన్స్ చూపించాలి. సో లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న బిస్కెట్లే తింటారు. సో మనకి చేంజ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు కదా, ఇంట్లో మనం ఆ చేంజ్ తీసుకురావాలి. సో మనం ఇంట్లో ఫస్ట్ కోల్డ్ బెవరేజెస్ ఏమీ పెట్టకూడదు. మనం తాగుతూ వాళ్ళని తాగద్దు అంటే అది కుదరదు. సో మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రెండో విషయం, మనం ఫ్రోజన్ ఫుడ్స్ తేవడం మానేసేయాలి. ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మైదా. సో మైదా లేని ఫుడ్ డెఫినెట్లీ హెల్తీ ఫుడ్. బేకరీ ఐటమ్స్ అస్సలు కాదు. ఏదైనా ఎప్పుడో ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే. సో హెల్తీ ఫుడ్ అంటే ఏం లేదండి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ఫ్యాట్స్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో రోజు కొంచెం రైస్, దాంతోపాటు క్యారెట్, కుకుంబర్, దెన్ చనా, ఇంకా అదర్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది మనకి, సోయా చంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము స్నాకింగ్ లాగా ఏదో ఒకటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇవి ఏ ఫామ్లో దొరుకుతాయని మీరు కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. యూ కెన్ మీరు అవి తీసుకురావచ్చు ఇంట్లో, అవి ఇవ్వచ్చు వాళ్ళకి.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫరాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 6:12 o'clock లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందిని తో.

0: का अभिनंदन करते हैं। विक्रम वन की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान। फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा हर दिन तिरंगा अभियान से जुड़े। जय हिंद, जय भारत, वंदे मातरम।
1: 6:07 స్టడీ క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇవాళ 13th August అండ్ ఇవాళ వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే అన్నమాట, అంటే ప్రపంచ అవయవ దానం దినోత్సవం. ఆర్గన్ డొనేషన్ అనేది మన హ్యుమానిటీకి ఒక పినాకిల్ లాంటిది, బికాస్ అన్ని రకాల ఛారిటీస్ మనము చేస్తాము, అన్ని రకాల దానాలు చేస్తాం, కానీ ఆర్గన్ డొనేషన్ చేయడానికి మాత్రము చాలా చాలా ఏమంటారు, ఒక గుడ్ విల్ ఆర్ ఆలోచన ఉండాల్సిందే. బికాజ్ అది ప్రతి ఒక్కరు చేసేది కాదు, దాని గురించి తెలుసుకొని అది ఎలా ఎదుటి వాళ్ళకి అవసరం పడుతుందో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేసేది ఈ ఆర్గన్ డొనేషన్. అండ్ ఆ హీరోస్ అందరినీ సెలబ్రేట్ చేయడానికి, ఈ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ 13th August ఆర్గన్ డొనేషన్ డే అనేది జరుపుకుంటాము. సో ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఎలాంటిదంటే, ఒక లాస్ని హోప్గా మార్చడానికి, అట్ ది సేమ్ టైం ఒక ఎండింగ్కి న్యూ బిగినింగ్ ఇచ్చే అంత పవర్ఫుల్ అన్నమాట. మీరే ఆలోచించండి, అసలు ఆర్గన్ డొనేషన్ ఏ విధంగా సహాయపడుతుంది, అసలు ఎదుటి వాళ్ళకి ఎలా మనము హెల్ప్ చేయగలము అన్న విషయాన్ని మాట్లాడుకుందాము. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెండు 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 6:21 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా మనము దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాము. అయితే మిమ్మల్ని ఆలోచింపజేసి ఒక ప్రశ్న అడగమంటారా, వాట్ కైండ్ ఆఫ్ లెగసీ డూ యూ వాంట్ టు లీవ్ బిహైండ్, అంటే మీ తర్వాత మీరు ఎలా బతకాలనుకుంటున్నారు. మనలో చాలామంది ప్రపంచంలో మార్పు తేవాలి, సమాజంలో మార్పు తేవాలి, అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, పాజిటివ్ ఇంపాక్ట్ తేవాలి అని ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ మీ ఒక్క డెసిజన్తో మీరు చాలా జీవితాలని కాపాడగలరని మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: आइए सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश.
3: वंदे मातरम.

0: प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं। विक्रम वन की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान। फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा हर दिन तिरंगा अभियान से जुड़े। जय हिंद, जय भारत, वंदे मातरम।
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి చేనేత కళాకారులను ప్రోత్సహించండి
2: వెల్ చాలామంది జీవితాలు అంటే మనము ఒక్క ఈరోజు ఈ నేషన్ చేసే డెసిజన్ మీద మనకి ఫ్యూచర్లో అసలు తెలియని వాళ్ళని మనం అసలు కలవని వాళ్ళని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడిన వాళ్ళం అవుతాము. ఆర్గన్ డొనేషన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట, అంత డిఫరెన్స్ తీసుకొస్తుంది. అయితే మనము పాజిటివ్ ఇంపాక్ట్ తేవాలి అని అనుకుంటాము. కొన్నిసార్లు ఆ ఇంపాక్ట్ అనేది మన ముందే రావచ్చు, లేకపోతే మన తర్వాత రావచ్చు, ఆర్ మనకి తెలియకుండా మన వెనక జరగచ్చు. కానీ ఆ ఇంపాక్ట్ తెచ్చిన మనిషి మాత్రము ఎప్పటికీ గుర్తుండిపోతాడు. వాళ్ళకున్న అథెంటిసిటీ ఆ ఇంపాక్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ అవయవదానం కూడా అంత గొప్పదన్నమాట. జస్ట్ ఇమాజిన్, చిన్నపిల్లలు వాళ్ళ హార్ట్ ఇష్యూస్ కోసము, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేయడము, ఒక ఉమెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేయడము, లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయించుకుంటూ వాళ్ళకి కిడ్నీ అవసరం ఉండి వెయిట్ చేస్తూ ఉండటము, అసలు ఆలోచిస్తేనే ఎలాగో ఉంది కదా. ఇలాంటి ఎదురుచూపులకు ఒక అవయవదాత కేవలం దాత కాదు, దేవుడిలా కనిపిస్తాడు. ఆర్గన్ డొనేషన్లో ఉన్న అందం అదే. ఇది రెండోసారి ప్రాణం పోస్తుంది. అ డోనర్ మే నాట్ బీ విత్ అస్, బట్ అ పార్ట్ ఆఫ్ దెమ్ కంటిన్యూస్ టు లివ్ ఇన్ అన్ అదర్ బాడీ. సో ఎదుటి వాళ్ళని మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వీ విల్ మేక్ దెమ్ లాఫ్, డ్రీమ్ అండ్ ఆల్సో అచీవ్ దేర్ గోల్స్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 6:24 స్టూడియో క్లాక్ టైం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: Rainbow 101.9.
1: Well, organ donation గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి దీనికి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నా ఎన్ని తెలిసినా కూడా అన్ఫార్చునేట్లీ చాలామంది డొనేట్ చేయడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న కొన్ని అపోహలు, ఇంకా మూఢనమ్మకాలు. అండ్ ఇంకొందరేమో డొనేట్ చేయడానికి ఇది కరెక్ట్ ఏజ్ కాదు, నా ఏజ్ దాటిపోయింది అని కూడా వెనకాడుతున్నారు. వైల్ అదర్స్ బిలీవ్ ఇట్స్ యూజ్లెస్, వాళ్ళ ఆర్గన్స్ తీసుకుంటారు కానీ అది యూజ్ అవ్వదేమో అని కూడా ఆలోచిస్తుంటారనమాట. కానీ వాస్తవం ఏంటంటే మెడికల్ ఎక్స్పర్ట్స్ ఈ ఆర్గన్స్ని అట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కేస్ టు కేస్గా డీల్ చేసి ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ మనలో చాలామంది పొటెన్షియల్ డోనర్స్గా కూడా మారచ్చు. ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్ని పక్కన పెడితే ఆర్గన్ డొనేషన్ ఈజ్ అల్టిమేట్లీ అబౌట్ హ్యుమానిటీ. ఆలోచించండి, ప్రపంచంలో మళ్ళీ జీవితాన్ని ఇచ్చే ఎంత విలువైన గిఫ్ట్స్ ఎన్ని ఉన్నా ఆర్గన్ డొనేషన్ ఈజ్ ఆన్ ద టాప్. ఎందుకంటే ఏదో ఒకరోజు ఒక వ్యక్తికి మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల పునర్జన్మని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ వాళ్ళ డ్రీమ్స్కి, వాళ్ళ అంబిషన్స్కి వింగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ ప్రాసెస్ని తెలుసుకోండి, అవేర్నెస్ని పెంచండి, అట్ ద సేమ్ టైమ్ డూ కన్సిడర్ బికమింగ్ అ డోనర్. ఆన్ దాట్ నోట్ లెట్ సెలబ్రేట్ ది హీరోస్ హూ గేవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ లైఫ్. మరి మన మంచితనము మనతోనే ముగిసిపోవాల్సిన అవసరం లేదు కదా. అది మరికొందరి గుండెల చప్పుడుగా అదేవిధంగా కొన్ని జీవితంగా కొత్త జీవితంగా మారి కొనసాగుతుంది. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.96 35:30 క్లాక్ టైమ్. దిస్ ఇస్ యువర్ టాక్ నందిని. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9
1: 6:56 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో
2: హైదరాబాద్ హార్ట్ బీట్ సికింద్రాబాద్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్ దట్స్ రైట్ వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఇన్ఫర్టైన్మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్ మ్యూజిక్ కల్చర్ స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో సో వెదర్ యు ఆర్ చిల్లింగ్ ఎట్

0: FM Rainbow 101.9 Musically Yours.
1: వెల్కమ్ బ్యాక్. 7:16 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ 7:15 అనగానే మనము హెలో రెయిన్బో లైఫ్ ఓన్ ఇన్ ప్రోగ్రామ్కి వచ్చేసినట్టే. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ మీకు ప్రశాంతతనిచ్చే విషయాలు ఏంటి, చిరాగ్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ఏమేం చేస్తారు అన్న విషయాల గురించి ఈరోజు మనము చిన్న డిస్కషన్ పెట్టుకుందాము. సో మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003, 0402323482, 0402970475. అండ్ కాల్ చేసే ముందు ఖచ్చితంగా టాపిక్ విని అర్థం చేసుకుని కాల్ చేయండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ టాక్ నందిని.

0: వెల్ మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాము. హలో,
1: హలో అమ్మా నందినే,
0: గుడ్ ఈవినింగ్ అండి. రమణయ్య గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా. జగ్గే స్వామి భవ.
0: ఓకే అండి.
1: ప్రశాంతత కోసం అడిగావు కదా, మీరు ఏం చేస్తారు? నేనైతే మా మార్నింగ్ 4:30 మధ్య లేచేస్తాను. ఆ ప్రాంతం లేచి మెడిటేషన్ చేసుకుంటానమ్మా, కలకృత్యాలు తీసుకుని మెడిటేషన్ చేసుకుంటాను. దానివల్ల కొంత ప్రశాంతత వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా ఏవో ఆలోచనలు వస్తాయి మెదళ్ళకి, అయినా అప్పుడే ఎక్కువ వస్తాయి మామూలుగా ఉన్నప్పుడు. అంటే మనం మామూలుగా
0: అవునవును, ధ్యానం చేసేటప్పుడే ఇంకా
1: అప్పుడు
0: మర్చిపోయిన
1: ఎక్కువ
0: విషయాలు కూడా గుర్తొస్తాయి.
1: అప్పుడు ఏంటి అక్కడ మనకి ఏ ఒక్కటి కూడా ఉపయోగపడవు, అటువంటివి కూడా వస్తుంటాయి. అయితే వస్తే వస్తుంటాయి అని చెప్పి పక్కకు వదిలేసుకుంటా చేసుకుంటా ఉంటాము. అవి చేసిన తర్వాత కొంచెం బాగానే ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక పాటలు పాడుకుంటా ఉంటామా నేను, మంచి మంచి భజన పాటలు గాని, తర్వాత సంగీతంలో లవకుశలో పాటలు, ఈ మామూలుగా కొన్ని కొన్ని పాటలు ఉంటాయి కదా, మంచి భగవంతుని మీద అమ్మవారి మీద పాటలు, ఆ పాటలు పాడుకుంటూ ఉంటాయి. ఎప్పుడు మనసు కొంచెం చికాకైతే అప్పుడు ఆ పాటలు పాడుకుంటూ అట్లే ప్రశాంతంగా గడుపుతానమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మా.
0: సో ఎస్, అలా మెడిటేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని అనవసరమైన విషయాలు డెఫినెట్గా వస్తాయి. అప్పుడే మనం ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి మన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన మెయిన్ ఆలోచన అయిపోతుంది. అదే టైంలో మెడిటేషన్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఆ అన్నెసెసరీ థాట్స్ని మనము డైవర్ట్ చేసేసి తీసేస్తున్నామన్నదే మెడిటేషన్. అప్పుడే కదా ధ్యానం డిస్టర్బ్ అవ్వకుండా మన థాట్స్ని హ్యాండిల్ చేయగలిగితే వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద మెడిటేషన్ అని అర్థము. ఆ లెవెల్ అచీవ్ చేయడానికి డెఫినెట్లీ సాధన అనేది అవసరం. వెల్, మీరు కూడా ప్రశాంతంగా ఉండటానికి ఏం చేస్తారు? డే మధ్యలో అయినా లేదా సడన్గా ఇరిటేట్ అయిపోయి వేరే వాళ్ళ మీద కోపం చూపించలేను

0: వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ యు డూ. ఈ విషయాల గురించి మాట్లాడడానికి మీరు నాకు డయల్ చేయాల్సిన నంబర్ 0402323003 0402323481 0402970417
1: హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. హైదరాబాద్ వేక్స్ అప్ విత్ ఎ న్యూ స్టోరీ ఎవ్రీ డే. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
0: Okay, let's talk to our next caller. Hello.
2: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
0: గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
2: నాకైతే మీ టాపిక్ బాగుంది. మీ టాపిక్ గురించి చెప్పాలంటే కంపల్సరీగా ప్రశాంతత కావాలంటే తప్పకుండా కూడా ఫ్రెండ్స్ తోటన్నా మాట్లాడాలి, లేకపోతే హాయిగా లతా మంగేష్కర్, ముఖేష్, మొహమ్మద్ రఫీ పాటలు పెట్టుకుంటూ, కిషోర్ కుమార్ పాటలు పెట్టుకుంటూ హాయిగా వినుకుంటూ కూర్చుంటే మీకు టైం ఎలా గడుస్తుందో ఏం గడుస్తుందో ఎప్పుడు తెలియదు. ఈ రెండు కాకుండా మూడు ఏంటంటే పుస్తకాలమ్మా. కంపల్సరీ ఒక బుక్ తీసుకున్నామంటే, మంచి పుస్తకం తీసుకున్నామంటే ఆటోమేటిక్ గా పుస్తకాలను ఎండ్ అయినంత వరకు, అంటే పుస్తకం బాగుంటే కనుక ఆటోమేటిక్ గా ఎండ్ అయినంత వరకు చదువుకుంటూ కూర్చుంటే మనకు టైం ఎప్పుడు పాస్ అయిపోతుందో, ఎలా పాస్ అయిపోతుందో, దాంతో మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా పుస్తకాలలో కంపల్సరీగా మీకు తెలిసిపోతుంటుంది. అదొకటే కాకుండా కూడా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నా కానీ టైం ఈజీగా పాస్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండు మూడు థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ నేను కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు ఏమిటంటే కంపల్సరీగా పెద్దవాళ్ళు ఉంటారనుకోండి, పెద్దవాళ్ళతో, నాకంటే పెద్దవాళ్ళతో కంపల్సరీగా ఒక సంజనాడు పేర్లు రాసుకొని కంపల్సరీ రిలేషన్స్ పెద్దవాళ్ళతో కంపల్సరీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ స్థితిగతులను తెలుసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.
0: సో ఎస్, మనము హ్యూమన్ కనెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాము. మనుషుల్ని కలవటానికి అబ్బాయి వాళ్ళ టైం లేదు, మళ్ళీ కలుద్దామా, లేకపోతే రేపు ఆఫీస్ ఉంది, నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేసుకుందామా అని మీటింగ్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో లేదు కలుద్దాము, ఎంత హెక్టిక్ ఉన్నా పర్లేదు, ఒక గంట నేను ఉండి వెళ్ళిపోతాను, నేను గంటలోనే వెళ్ళిపోతాను అని చెప్పి మరి కలుస్తారు చూడండి. అప్పుడే అనిపిస్తుంది అబ్బా దిస్ వాజ్ నీడెడ్ కదా, గంట కాదు కదా రెండు మూడు గంటలైనా అసలు టైమే తెలీదు. అప్పుడు కలిశాక అప్పుడు వచ్చే ప్రశాంతత ముందు ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్ అనేసి అన్ని పనులు ఆపేసుకొని, పర్లేదు నేను ప్రశాంతంగా ఇంకొక 2-3 hours ఉంటాను, మాట్లాడుకుందాము, మిగతా సంగతి రేపు చూసుకుందాంలే అన్న ఆలోచన కూడా వస్తుంది. సో నెవర్ డినై యువర్ హ్యూమన్ కనెక్షన్స్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.
3: Did you know there's a theater fest at Rakendra Bharti tonight?
4: What? I had no clue.
3: That's why you need Vibrant Hyderabad.
4: Vibrant Hyderabad? What's that?
3: It's the show that tells you what's happening, where it's happening and why you should be there.
4: Sounds like the ultimate city guide on radio.
3: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
4: Catch the vibe.
3: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
0: All right, we have our next caller. Hello.
5: Hello. Good evening, Nandini Madam garu.
0: Good evening, Andy.
5: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇకపోతే ట్రాఫిక్ వస్తాయండి, చాలా చాలా మంచి ట్రాఫిక్ తీసుకొస్తారండి. మీకు ఈ ఐడియాలు ఎలాగ వస్తాయో నాకే తెలియదండి, దీని గురించి ఆలోచిస్తూ ఉంటానండి. ఒక్కోసారి మీ ఆద్యాలకి చాలా తెలివితేటలు ఎక్కువ అండి.
0: చెప్పండి, మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారు?
5: అవునండి, ప్రశాంతంగా ఉండడానికి అంటే అండి యోగా చేసుకుంటామండి, పొద్దునే ధ్యానం చేసుకుంటామండి. ఇకపోతే అండి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు తెలుసా మేడం, వారి మాటలు వింటుంటే అండి చాలా ఆనందంగా ఉంటాయండి. పాండవుల గురించి అండి, కౌరవుల గురించి, శ్రీకృష్ణుడి గురించి, మొత్తం అన్ని కూడా అన్ని చాలా మంచి మంచి విషయాలు చెప్తారండి. అవి వింటుంటే అండి వేరే సమస్యలు కానివ్వండి, వేరే కోరికలు కానివ్వండి,

0: ఇటువంటి ఆలోచనలు కానీ రావండి, మనసు ప్రశాంతంగా ఉంటుందండి విన్నంత సేపు కూడా మేడం.
1: ఓకే ఓకే.
0: అయితేనే ఇంకా పాటలు అయితేనే దేవుని పాటలు గట్రా పాడుకుంటే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటదండి. ఇక మాణిక్య వీణం ముపలాల ఎంటి మదాలసం మంజుల వాగ్మిలాసం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరాని.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణీ నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: హలో.
3: హలో,
2: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నేను కుమార్ మాట్లాడుతున్నాను.
2: హలో,
3: గుంటూరు నుంచి అండి.
2: చెప్పండి కుమార్ గారు.
3: టాపిక్ మాట్లాడమంటారా?
2: మాట్లాడండి, మాట్లాడండి.
3: ప్రశాంతంగా ఉండాలంటే మనం వేరే వాళ్ళ విషయాల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే, వాళ్ళ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాము. అంటే ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తాను. అంటే వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు.
2: ఓకే ఓకే.
3: ఇంకా ఇంకా మనకి ప్రశాంతత కావాలంటే సాయంత్రం పూట కొంచెం అలా డాబా మీద, అంటే టెర్రస్ మీద కొంచెం ప్రశాంతంగా అలా కూర్చొని కానీ నడుస్తూ కానీ ఏదైనా డివోషనల్ కి సంబంధించినవి వింటూ ఉంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, అప్పుడప్పుడు ప్రశాంతంగా టెర్రస్ మీద వాక్ చేస్తూ అలా చల్లగాలి మనకి తగులుతూ ఉన్నప్పుడు కూడా కొంచెం ఏ స్ట్రెస్ ఉన్నా ఎలాంటి చికాకు ఉన్నా కూడా ఇలాగే వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ నేచర్. అందుకే నేచర్కి చాలా దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆఫీస్లో కొంచెం మేబీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్న ప్లేసెస్ అయితే ఇట్స్ ఓకే, అది తప్ప మనం అవాయిడ్ చేయలేము. బట్ కుదిరినప్పుడల్లా, బ్రేక్ తీసుకున్నప్పుడల్లా ఆఫీస్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్స్కేప్లో వాక్ చేయడము, వీకెండ్స్లో పార్క్ వెళ్ళడము, లేకపోతే ఎవ్రీడే అలా ఒక 45 మినిట్స్ చిన్నగా వాక్ చేయడము, ఇలా నేచర్కి ఎంత పాసిబుల్గా ఎక్స్పోజ్ అవ్వగలిగితే అంత మంచిది. బికాస్ ఇట్ కీప్స్ యూ బ్యాలెన్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఎట్ పీస్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: Welcome back. So let's talk to our next caller. Hello.
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ మేడం, నేను రామ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: రామ్ గారు చెప్పండి.
1: ప్రశాంతత కావాలంటే నార్మల్ గా ఏంటంటే ఫస్ట్ అనిపించేది ఏదైనా గుడికి వెళ్ళి కూర్చోవాలనిపించడం. ఆ అవకాశం లేదు అంటే ఏదైనా మేడం మీదకి వెళ్ళి కొద్దిగా ఏదైనా చెట్లు అవి కనబడేలాగా, బర్డ్స్ అవి కనబడేలాగా. లేదు అంటే నాకు ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి నా సమస్య ఏం చెప్పను అనమాట, మామూలుగా కాల్ చేస్తాను. కాల్ చేయడంతో వాళ్ళు చాలా అంటే నవ్వుతూ మాట్లాడతారు, ఏదో ఒకటి నవ్వుతూ మాట్లాడతారు. అసలు ఆ ప్రజెంట్ ఉన్న ఏదైతే ఇబ్బంది ఉందో అది ఆటోమేటిక్ నేను కాసేపు మర్చిపోతాను అనమాట, చాలా రిలాక్స్ అవుతాను. సో నాకు ఆ విధంగా ఇది ఈ మూడింట్లో ఏదో ఒకటి ఎంచుకుంటాను. అప్పుడప్పుడు ఛాన్స్ ఉందంటే మ్యూజిక్, బట్ ఏంటంటే ప్రయారిటీ వైజ్ అయితే ఈ మూడునండి.
0: ఆల్ రైట్. సో ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఆటోమేటిక్ గా మూడ్ రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే మనం ఫోన్ చేయగానే వాయిస్ విని మరీ ఏమైంది అని అడిగేస్తారు.

0: ఒక్క ఒక ఫ్రెండ్ అయితే మాత్రం ముందు ఏదో ఒక నవ్వుతూనే ఏదో ఒక జోక్ వేయటమో లేదా కాదు నేను ఏదో కాలేజ్ టైంలో చేసిన ఏదో అవి ఆ దృష్టిలో పెట్టుకుని నవ్వటం మొదలెట్టడం అలా చేస్తాడు. సో ఆటోమేటిక్ గా కొంత చేంజ్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ అది ఏమన్నా డీప్ గా ఎక్కువ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుంటాను, అదర్వైజ్ ఓకే నాకు నేనే మేనేజ్ చేసుకుంటాను.
1: వెరీ వెరీ గుడ్ అండి, మంచిగా అనిపించింది మీతో మాట్లాడాక. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
1: సో ఎస్, బేసికలీ ఫ్రెండ్స్ ఎందుకు అంత మనకి రిఫ్రెష్డ్ ఫీలింగ్ వస్తుందంటే, వి గ్రో అప్ టుగెదర్. మనము ఒక ఫేజ్ నుంచి లైఫ్లో ఇంకొక ఫేజ్కి గ్రో అవుతాము. ఆ గ్రోత్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, వాళ్ళు చూస్తారు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో. మనకు గుర్తులేకపోయినా మన ఫ్రెండ్కి బాగా ఉంటుంది, బికాజ్ దే హ్యావ్ సీన్ ఇట్ ఆల్. సో మన చైల్డ్హుడ్ని మనం మిస్ అవుతున్నాము అని ఎప్పుడన్నా అనిపిస్తే మాత్రం జస్ట్ కాల్ టు యువర్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యూ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అంతే కదా, వాళ్ళ విషయాలు మనం చెప్తాము, మన విషయాలు వాళ్ళు చెప్తాము. నువ్వు ఇలా చేసావని వాడు చెప్తే, నువ్వు ఇలా చేసావని నేను చెప్తాను. దిస్ ఈజ్ హౌ కాన్వర్సేషన్స్ హ్యావ్ టు బి. ఇలాంటి అమేజింగ్ కాన్వర్సేషన్స్లో అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి స్ట్రెస్ఫుల్ డే ఉన్నా, ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, సెల్ఫ్ ఎన్ని కష్టాలు ఉన్నా, ఏవి కనిపించవు, ఏవి గుర్తురావు, అండ్ అన్నీ చిన్నగా కూడా అనిపిస్తాయి. సో ఇఫ్ యూ హ్యావ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్, డూ కాల్ దెమ్ అండ్ జస్ట్ సే హాయ్.

0: 7:39 స్టూడియో క్లాక్లో టైం. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మాది కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి నా జిల్లా విశ్వేశ్వరయ్య మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మేము ప్రశాంతంగా ఉన్నాయి కంటే ఇది హైదరాబాద్ ఏం ఎఫ్ఎం వింటాం మేడం. హలో.
0: ఎస్ ఎస్ ఎస్ చెప్పండి.
1: హలో
0: హలో
1: హలో మేడం,
0: చెప్పండి చెప్పండి.
1: మేము ప్రశాంతంగా ఇండియా మీ హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో వింటాం మేడం. అట్లనే మ్యూజిక్ వింటాం, ప్రశాంతంగా ఉంటాం మేడం, టెన్షన్ లేకుండా.
0: ఓకే,
1: మీరు ఎఫ్ఎం ఎఫ్ఎం అంటే ఎంతో ఇష్టం మేడం మాకు. అందుకే దీనికోసం సాయంత్రం నుంచి తనకు లాస్తాం మేడం, మీకు ఫోన్ చేయండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: గుడ్ నైట్ మేడం.
0: ఆల్ రైట్. ఎస్, రేడియో వినడం కూడా అసలు లిస్ట్లో ఫస్ట్ ఉండాలి. ఎప్పుడన్నా ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు జస్ట్ ట్యూన్ ఇన్ టు ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 అండ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ రైట్ ఆటోమేటికల్లీ, బికాస్ ఇక్కడ మనం అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాము, అన్ని పాటలు వింటాము. సో ఎవరికో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా రిలేట్ అవుతుంది. కొన్నిసార్లు అయితే డైరెక్ట్గా మనతోనే మాట్లాడుతున్నారా ఈ ఆర్జెస్ అని కూడా అనిపిస్తుంది. సో ఎస్, ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 7:40 స్టూడియో క్లాక్ల టైం.

0: FM Rainbow 101.9 Musically yours
1: 7:45 స్టూడి క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనము ప్రశాంతంగా ఉండటానికి మీరేం చేస్తారు, ఏం చేయాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. సో మన కాలర్ ఏం చెప్తారో వినిద్దాము. హలో
2: హలో నందిని గారు,
1: నమస్కారం అండి.
2: నమస్కారం, నేను ఓలడి ప్రభాకర్ రావుని.
1: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
2: అయితే ఫస్ట్ నేనేం చేస్తా, ప్రశాంతత కోసం అంటే ఎప్పటికీ అలా ఉండేది కాదు, ఇంతకుముందు ఒకప్పుడు అలాగే ఉండేది, కానీ దాని తర్వాత ఏం చేశానంటే ఎవరైనా ఏమన్నా నన్ను ఇరిటేషన్ చేసి దీనికన్నా నాకు వినిపించలేదు అనేటట్టుగా ఉంటున్నాను అనమాట. నన్ను కాదు అనుకుంటే అయిపోయింది
1: అంతే.
2: దాని తర్వాత ఇంకా మనకి ప్రశాంతత కావాలంటే హాయిగా చెట్ల మధ్య కూర్చుంటాను శుభ్రంగా. దాని తర్వాత ఊరు పొలి మేరకు వెళ్తే మీకు ఆకాశం నిర్మానుష్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి.
1: అవును,
2: ఇప్పుడంటే క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ లేని మేఘ అది ఆకాశం చూస్తే ఏముందిలే జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ యొక్క కోపాలు తాపాలు ఎందుకు, ఎవరి కోసం, ఏముంది జీవితం ఒకసారి శూన్యంలోకి చూస్తే అలా అనిపిస్తుంది. దాని తర్వాత ధ్యానం చేసుకోవడం ఉత్తమమైంది. ఆ ధ్యానం అంటే ఎప్పుడంటే అప్పుడు చేసేయలేం కదా, ఏదో భోజనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చింది కదా నాకు ప్రశాంతత లేదని అప్పుడు చేయలేము.
1: అవును,
2: మార్నింగ్ ఈవినింగ్ అది కూడా నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని చెయ్యాలి. ఇంట్లో కూర్చుంటే గది తలుపులు మొత్తం బంద్ చేసేసుకుని ఎలాంటి సౌండ్స్ ఇవి లేకుండాను ఒక పరమాత్మని పెడతాను నా గోడ మీదనే, ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పినట్టుగా

0: ధ్యానం చేస్తుంటాను అనమాట. ఎవరైనా అలాగే చెయ్యాలి అసలు యాక్చువల్ గా.
1: అవును,
0: మన మనసులోనే అక్కడ నుంచి ఆ యొక్క అక్కడ ఉన్నాడు భగవంతుడు అని చెప్పినట్టుగా మన గుండెల్లో నిలిపేయాలి.
1: మనం మనసులోనిది కనిపించేలాగా చేస్తేనే ధ్యానం అంటాము.
0: ధ్యానం కరెక్ట్. అది చేస్తే ఒక హాఫ్ అన్ అవర్, అలాగే హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఎక్కువే అసలు, దాన్ని కరెక్ట్ గా చేస్తే మాత్రం.
1: అవును,
0: ఏదో ఇటు కదిలి అటు కదిలి అటువైపు చూసి అది ధ్యానం కాదు. అది కరెక్ట్ గా 10 నిమిషాలు చేసినా కూడా ఓకే అనమాట. అలా చేసుకుంటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఎలాగా ఉంది, మనం మీరంతా రేడియో ఎఫ్ఎం దీంతో కూడా ప్రశాంతత వస్తుంది. అలా సాంగ్స్ వింటే ఘంటసాల గారి పాటలు అప్పుడప్పుడు పెట్టుకొని వింటుంటాను. చాలా ఘంటసాల గారు మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ ఆ దాంట్లో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా లేదమ్మా, నిజంగా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు జనరేషన్ కదా నచ్చవేమో కానీ దాంట్లో అర్థాలు ప్రతిపదార్థాలు ఉంటాయి ఆ సాంగ్స్ లో.
1: అందులో వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా బాగా వ్యక్తం చేశారు. అండ్ ఇప్పుడు కూడా వినే పాటలే, ఓల్డ్ ఏజ్ ఏమంటారు, ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టు.
0: నేను చెప్తున్నాను కదమ్మా 1957 అప్పటికి నేను పుట్టలే. ఇప్పటికి రాత్రి 10 గంటలకు మన దాంట్లో మధురిమ కార్యక్రమం వస్తుంది. నాగరాజు మంచు అని చెప్పిన ఆయన ఉన్నారు వ్యాఖ్యాత, చాలా బాగా చెప్తారు. 1 అవర్ అసలు ఎలా గడిచిపోతుందో తెలీదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను ఏదో పల్లెటూరులో పక్కన చేలు పక్కనే కూర్చొని ఇలా వింటున్నాను అనేటట్టుగా ఉంటుంది ఆ ఫీలింగ్. అంత మధురిమ అంటే మధురంగా ఉంటాను. అలా చేస్తుంటాను అనమాట. చేస్తే ప్రశాంతత అనేది వచ్చేసింది. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం.
1: నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, కొన్ని పాటలు ఎందుకు కనెక్ట్ అవుతాయో తెలియదు కానీ కనెక్ట్ అయిపోతాయి. మనం చాలా క్యారీడ్ అవే అయిపోతాం కొన్ని సాంగ్స్. అండ్ అలాంటి సాంగ్స్ ప్రతిసారి విన్నప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది. అలాంటివి ఎప్పటికీ మన ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏమి తోచట్లేదు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాము, అసలు ఏ దారి కనిపించట్లేదు, లేకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు జస్ట్ ఆ ప్లేలిస్ట్ ప్లే చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన హాబీ చేయండి. ఇల్లు సర్దితే కొంతమందికి ప్రశాంతత వస్తుంది. జస్ట్ గో ఫర్ ఇట్. ఉన్నదే మళ్ళీ తుడిచిపెట్టండి, పోయేదే ఉంది, పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తుంది కదా. అండ్ నేచర్కి దగ్గరగా ఉండాలి అని అన్నారు ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు. ఊరి పొలిమేరకు వెళ్తే ఆకాశము నిర్మానుష్యంగా కనిపిస్తుంది అని. అలాంటి ప్లెజెంట్ స్కైని చూసినప్పుడు, లేకపోతే సముద్రం అలలని చూసినప్పుడు మన ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్సా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతాయి, మనుషులు పుడతారు, పోతారు, గొడవలు అవుతాయి, సంతోషాలు వస్తాయి. ఏది జరిగినా, ప్రపంచంలో ఏది జరిగినా ఆ అలలు మాత్రం అలాగే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. జస్ట్ బీచ్లో నిలబడి అలా చూస్తూ ఉంటే మనం గ్రౌండెడ్ అయిపోతాము. వీ విల్ బీ హంబుల్ డౌన్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు కాలంలో ఫోటోలు దిగడానికి, రీల్స్ చేయడానికి బీచెస్లోకి వెళ్తున్నారు. బట్ జస్ట్ పుట్ అవే యువర్ టెక్నాలజీ అసైడ్, కూర్చొని ప్రశాంతంగా ఫీల్ అవ్వండి. బీచ్కి వెళ్ళిన మనిషి ఒకలాగా ఉంటాడు, రిటర్న్ వచ్చిన మనిషి ఇంకోలా ఉంటాడు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. స్టే ట్యూన్డ్.

0: ఓకే, 7:51 స్టూడియో క్లాక్లో టైం. సో ప్రశాంతంగా ఉండటానికి కౌశల్య గారు ఏం చేస్తారో మాట్లాడిద్దాము. హలో,
1: హలో,
0: గుడ్ ఈవెనింగ్.
1: ఐగిరి నందిని నందిత మేడిని ఎఫ్ఎం వినోదిని.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్
1: మీరు
0: యూ సో
1: ఎఫ్ఎంకి
0: మచ్.
1: వచ్చి బాగా వినోదాన్ని పంచుతూ ఉంటారు మాకు రకరకాలుగాను. నేను ప్రశాంతంగా ఉండాలంటే అంటే సాధారణంగా చికాకు పడను,
0: ఓకే.
1: ఎందుకంటే మైండ్ని ఖాళీగా ఉంచదు. నేను చేతులు పనిచేస్తాయి, మైండ్ ఏదో పనిలో ఉంటాయి, మైండ్ ఏదో పనిలో ఉంటుంది కాబట్టి అంత చికాకు రాదు. ఎప్పుడైనా వస్తే ముందు మొక్కల్ని పలకరిస్తా వెళ్ళి,
0: ఓకే,
1: ఆ విచ్చుకున్న పూలు, అరవిచ్చిన మొగ్గలు, అవి చూస్తుంటే మనసంతా పరవశించిపోతుంది. అవి విచ్చుకుంటున్న సగం సగం విచ్చుకున్న గులాబీ మొగ్గలు ఉంటాయి చూడండి, ఎంత బాగుంటాయో అవి.
0: అవును.
1: ఆ తర్వాత పద వినోదం, గడి నుడి ఉంటాయి కదా,
0: సూడోకో
1: ఇవి
0: ఇలాంటివన్నీ.
1: ఇవి చేస్తుంటే ఏమిటంటే మైండ్ ఇంకా వేరే చోటుకి వెళ్ళదు. అది ఎలా అయినా సరే ఆ పదం

0: రావాలి, అక్కడ పడిపోవాలి. దాని గురించి ఆలోచించి ఇంకా వేరే పనులు చేస్తున్నా, అది ఆలోచించి అది వచ్చిందని చక్కన వెళ్ళా పని తీసుకుని రాసేయటమే. అది ఆ పదం మళ్ళీ మర్చిపోతాను.
1: అవునవును, ఎందుకంటే చాలా ఆలోచించాక తట్టిన పదం కాబట్టి.
0: అది కాక ఏమిటంటే అలా ఆలోచిస్తుంటే మైండ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుందండి. ఇప్పుడు చాలా మందికి అల్జీమర్స్ అంటున్నారు చూసారా,
1: అవును.
0: అటువంటివి రాకుండా ఉండాలంటే ఇలాంటివి చెయ్యాలి. మెదడుని ఎప్పుడు దీంట్లో ఉంచాలి, పనిలో ఉంచాలి. ఏదో ఫార్మ్స్ ఉంది కదా, ఖాళీగా ఉంటే మెదడు దెయ్యం అని ఉంది కదా
1: ఫార్మ్స్. ఎంప్టీ మైండ్స్ బ్రెయిన్, ఎంప్టీ మైండ్స్ బ్రెయిన్ ఇస్ ఎన్ ఐడియల్ వర్క్ షాప్.
0: ఎప్పుడు మనం ఖాళీగా ఉంచకూడదు. ఈ ఇవే కాక ఏం చేస్తానంటే ఖాళీగా కూర్చుని తొమ్మిది శతకం వేమన శతకం పద్యాలు చిన్నప్పుడు అన్ని

0: హాయిగా కూర్చుని సుమ్ము తీసేస్తాం, వేమన సతకం పద్యాలు చిన్నప్పటివన్నీ వల్లేసుకుంటూ ఉంటా. ఆ తర్వాత అక్షరాలని అంకెల్ని వెనక నుంచి ముందుకు చదువుతా. నాలుగు ఉన్నాయి కదా, అవన్నీ వెనక నుంచి అలాగా ఒకసారి మన్నం చేసుకుంటూ ఉంటా. అలాగే 1 2 3లు తెలుగులో 1 2 3 10 నుంచి 9 8 7 6 అలా అనుకుంటూ ఆ చేసుకుంటుంటే మనకు మైండ్ పని చేస్తుంటే ఆ ప్రశాంతంగా వేరే చోటికి ఆలోచనలు వెళ్ళవు ఇంకా మనకి.
1: కరెక్ట్. అండ్ మన బ్రెయిన్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందాక మీరు అల్జైమర్స్ అన్నట్టు, అది ఒకప్పుడు వయసు అయిపోయిన వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా చిన్న వయసులో స్కూల్ పిల్లలే మేము మర్చిపోతున్నాము అంటున్నారు.
0: చాలా మందికి వస్తుంది. దానికి మంచి మందు ఏమిటంటే పసుపు. పసుపు తింటే అల్జీమర్స్ రాదు. ఎందుకంటే మా వాళ్ళ వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు పసుపు టాబ్లెట్స్ కొన్ని మింగుతారు. అక్కడ పసుపు ఎక్కువ వాడరు కదా అమెరికాలో, అక్కడ ఫారిన్ దేశాల్లో
1: వాడరు. మనకి ఇక్కడ ఎంత మంచిగా దొరుకుతుంది, పుష్కలంగా దొరుకుతుంది.
0: పసుపు వేసేస్తాం కదా, అది చాలు మనకి. విడిగా పసుపు తినక్కల్లా, మనం ప్రతి దాంట్లో పసుపు వేస్తాం కదా, అది చాలు. వాళ్ళు ఏం చేస్తారు అంటే పసుపు వేయరు కాబట్టి మక కొడుకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు టాబ్లెట్లా అమ్ముతారు. ఆ పసుపు టాబ్లెట్ అని మింగుతారట వాళ్ళు అల్జీమర్. అంటే చాలా మంది అమెరికన్స్ వాళ్ళకి అల్జీమర్ చాలా త్వరగా వస్తుంది లేండి.
1: అవునవును, అక్కడ కొంచెం చలి ప్రదేశం కాబట్టి.
0: అదే కాదు, మన మైండ్ అని ఎప్పుడు మనం ఇదిగా, నాకు మీరు నమ్ముతారు నమ్మరు, నాకు 70 ఇయర్స్. నేను ఇప్పటికీ చిన్నప్పటి పద్యాలు ఏవి ఏమీ మర్చిపోలేదు, ఎందుకంటే ఎప్పుడు వెలవేసుకుంటూ ఉంటాను ప్రతిదీ. ఏ పద్యాలైనా ఏమైనా అంకెలు వెనక నుంచి ముందు కంటే చాలా కష్టం. అక్షరాలు ఏబిసిడీలు ఎక్స్వైజెడ్ ని జెడ్ వై ఎక్స్ అనుకుంటూ అలా అనుకుంటూ అవి రాకపోతే ఆ మైండ్ ని ఇంకా
1: అంతే అంతే, అట్లానే దాని పదును పెట్టాలి కాబట్టి
0: అది పట్టుదలగా చెయ్యాలి. చేస్తే ఇంకా వేరే వాటి మీద విషయం మళ్ళది కాబట్టి ప్రశాంతంగానే ఉంటుంది
1: అంతే. అండ్ ఇది మనతో అవుతుంది, ఇది అవసరమా కాదా అని కూడా కొన్నిసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు, అలా చేస్తూ పోవచ్చు.
0: అది
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కౌశల్య గారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: సో ఎస్, సియాచిన్ గ్లేషియర్ క్యాంప్లో కూడా ఒక సోల్జర్ ఉన్నప్పుడు రోజు అతను రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో రాసేవారు అనమాట. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఆయన ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో కూడా చాలా ఎఫిషియెంట్గా రాయటం నేర్చేసుకున్నారనమాట. రైట్ హ్యాండ్తో ఎంత బాగా రాస్తారో లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆయన రాయటం నేర్చేసుకున్నారంట. అయితే ఒక ఇంటర్వ్యూలో, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ హ్యాండే కాదు కదా, రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్తో రాసేయచ్చు కదా, వై డిడ్ యూ ప్రాక్టీస్ దిస్ అని అడిగితే, అంత చలి ప్రదేశంలో ఎంత పని చేసినా మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది, అది నంబ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని యాక్టివ్గా ఉంచడానికి మనం దాన్ని పదును పెట్టాలి. సో దా బ్రెయిన్కి ఎప్పటికప్పుడు నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉంటే, అస్సలు చేయలేము అన్న విషయాన్ని అదే పనిగా చేస్తూ ఉంటే బ్రెయిన్ కూడా అలవాటు పడిపోతుంది, మనం కూడా కొత్తది నేర్చుకుంటాము. బ్రెయిన్కి ఏం తెలుసు రైట్ ఏది లెఫ్ట్ ఏది, మనం రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా అని. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ అలా నేర్చుకుంటూ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటే అన్నీ ఒకటే. సో ఎస్, కీప్ యువర్ బ్రెయిన్ ఆల్ ది టైమ్ యాక్టివ్ అండ్ అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి, బికాజ్ అక్కడ గెలిచేదానికన్నా పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇయర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. సో మన లాస్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాం.

0: పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు గానం, మనసునే మరపించు. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ కీ ఫర్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, రైట్? లెట్స్ కీప్ ఇట్ దట్ వే. వెల్, స్టూడియో క్లాక్లో టైం 7:58 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందిని. 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత 8:30కి మళ్ళీ కలుసుకుందాము. స్టే ట్యూన్డ్.

0: ఎస్, ఇవాళ లాస్ట్ కాలర్ ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారో చెప్తారు, వినేద్దాము. చెప్పండి.
1: నమస్తే అండి, నా పేరు రాజశేఖర్. ప్రశాంతత అంటున్నారు కాబట్టి మనం ఎప్పటికీ మీరు ఈ టాపిక్ ఎవరిచ్చినా కూడా గుర్తు చేసుకోవాల్సిన ఒక ఆత్రేయని, ఎందుకంటే ఆయన రాసిన చక్కని చరణం చెప్తారు. రాగమందను రాగములికి రక్తి నొసగును గానం, రేపు రేపను దీపికలకు రూపమిచ్చును గానం, చెదిరిపోయే భావములను చేర్చి కూర్చును గానం, జీవమొసగును గానం, మది చింత బాపును గా.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 7340 ప్లాట్లను ప్రభుత్వం తొలిదశలో నిర్మించనుంది. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్లను రాష్ట ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 119 నియోజకవర్గాల్లో 119,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ల 100% సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గోదావరి పురస్కారాలను కుంభమేళ తరహాలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించిన 117 కోట్ల రూపాయల్లో ధర్మపురి అభివృద్ధికి 37 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో విజయ డైరీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు త్వరలోనే పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చాహెత్ బాజ్పేయి తెలిపారు. హనుమకొండలోని విజయ డైరీ కేంద్రాన్ని సందర్శించి కలెక్టర్ అక్కడ పాల సేకరణ, శీతలీకరణ, నాణ్యతా పరీక్షల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. నెయ్యి పన్నీరు తయారీకి ఆధునిక యంత్రాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ నిర్వహించారు. పీఐబి జాయింట్ డైరెక్టర్ మానస కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజ్ పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలబెట్టే కీలక రంగాలు అనే శీర్షికతో ఒక నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి ఈరోజు విడుదల చేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు 12 ప్రాధాన్యత రంగాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. ఇందులో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలున్నాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య రిహార్సల్ చేశాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత నవంబర్లో 11 మంది మరణానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడి చేసింది భారత ఉపఖండంలోని ఆల్ఖైదా అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన ఉగ్రవాద పర్యవేక్షణ బృందం ప్రకటించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో ఏక్యూఐఎస్కు సంబంధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదికలో ప్రస్తావించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పసిఫిక్ ద్వీప సమూహమైన

దీవులను తొలిసారి సందర్శించారు. ఇటు రూపులో ఆసుపత్రిని, పాఠశాలను సందర్శించారు. అయితే ఈ దీవుల్లో పుతిన్ పర్యటనపై జపాన్ నిరసన తెలిపింది. జపాన్ దక్షిణాన ఉన్న 4 కురిల్ దీవులపై ఆ దేశం దశాబ్దాలుగా ప్రాదేశిక హక్కులను కోరుతోంది. హర్మోజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తోసిపుచ్చారు. వ్యూహాత్మక జలసంధి విషయంలో అమెరికా పదే పదే తప్పుడు అంచనాలు వేస్తోందని అన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ దేశ అధ్యక్ష అభ్యర్థిగా 78 ఏళ్ల మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంఘీరును ప్రకటించింది. బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత అలంఘీర్ బీఎన్పీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. వచ్చే నెల 13 నుంచి 17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుందని బీసీసీఐ, ఏసీబీ ధృవీకరించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 8:05 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. ఈరోజు తెలంగాణలో దేని గురించి మాట్లాడుకుంటున్నామని తెలుసుకునే ముందు ఈ పాటలు వినిద్దాం. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9 Musically yours.
1: 818 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అయితే మరి నిన్న 12th August మనం ఆషాఢ మాసం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది 2026లో. అయితే మన తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు కదా. త్రూ అవుట్ ద మంత్ సిటీ మొత్తము బోనాలతో అంగరంగ వైభవంగా ఉంటుంది. అయితే ఈ బోనాల్లో చాలా ఘట్టాలు కూడా ఉంటాయి. బోనాల గురించి మనం మాట్లాడుకున్నాము, తర్వాత దాంట్లో ఉన్న ఘట్టాలు ఏంటి అని మాట్లాడుకుంటే అసలు ఏమేమి ఉంటాయి అని ఆలోచిస్తే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది రంగం. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతరలు రెండో రోజు జరిగే అత్యంత కీలకమైన మరియు ప్రత్యేకమైన ఘట్టమే రంగము. దీన్ని భవిష్యవాణి అని కూడా అంటారు. అయితే ఒక పచ్చిమట్టి కుండపై నిలబడిన మహిళా భక్తురాలు అమ్మవారిని ఆవహించుకొని రాబోయే ఏడాదిలో వర్షాలు, పంటలు మరియు ప్రజల జీవన విధానం గురించి భవిష్యత్తును అంచనా వేసి మరి చెబుతుందన్నమాట. అయితే దీనికి ఉన్న చరిత్ర మరియు ప్రఖ్యాతలు ఏంటో మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Did you know there's a theater fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్ 8:24 టుడే క్లాక్ లో టైం మీరు ఉంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అయితే రంగం చరిత్ర చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల సాంప్రదాయము 200 సంవత్సరాల క్రితం ప్లేగు మహమ్మారిని తట్టుకోవటానికి చేసిన మొక్కుల నుంచి ప్రారంభమైన పండుగ అన్నమాట. ఈ చారిత్రక నేపథ్యంలో ముడిపడిన ఉత్సవంలో రంగం భాగమైంది. గత కొన్ని దశాబ్దాలుగా మాతంగి స్వర్ణలత అనే భక్తురాలు రంగం కార్యక్రమంలో వచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించి భక్తులకు బాధ్యతలను తెలియజేస్తుందన్నమాట. సో ఇంత చరిత్ర ఉన్న ఈ రంగము, మనం కూడా ప్రతి బోనాల పండుగ నెక్స్ట్ డే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు మీరు డెఫినెట్లీ సోషల్ మీడియాలో ఒకసారి చూసి ఏం చెప్పింది అమ్మవారు అన్నది కూడా తెలుసుకోవచ్చు. వెల్, దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాము ఈ పాట తర్వాత. స్టేట్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మన జనరంజని.
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: 8:37 స్టూడియో క్లాక్ లో ఉన్నాయి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మనము రంగము, దాని చరిత్ర మరియు ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ప్రత్యేకతలకి ఇప్పుడు వస్తే, అమ్మవారు ప్రజల పూజల్ని స్వీకరించిందా లేదా, ప్రజల ప్రవర్తన పట్ల సంతోషంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా అనేది ఈ భవిష్యవాణి ద్వారా తెలుస్తుందన్నమాట. రాబోయే కాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా, వరదలు లేదా అగ్ని ప్రమాదాలు వంటివి ఎలాంటి ముప్పులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని హెచ్చరిక రూపంలో తెలియజేస్తారు ఈ భవిష్యవాణి ఘట్టంలో. భక్తులు తమ తప్పులను సరిదిద్దుకోవాలని అమ్మ

అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని ఈ వేదిక ద్వారా దైవ సందేశాన్ని ఇస్తున్నారు. రంగం భవిష్యవాణి కార్యక్రమం పూర్తి కాగానే బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంటుంది. ఆ తర్వాత అమ్మవారి శాంతి కళ్యాణము మరియు ఘనమైన ఊరేగింపులు జరుగుతాయి. సో ఇది మన రంగం ఘట్టం యొక్క ప్రత్యేకతలు మరియు చరిత్ర. ఇంకేమైనా ఘట్టాలు ఉంటే దాటి గురించి మాట్లాడుకుందాము. స్టేట్ 2 ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: 8:44 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనము బోనాలలో ఉండే ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాము. వెల్, బోనాలు అనగానే బోనం సమర్పించడం ఒక ఘట్టం అయితే, పలహార బండ్లు మరియు పోతురాజుల నృత్యాలు, ఘటం ఊరేగింపు, సాక వేయడం వంటివి కూడా బోనాల పండుగలో ప్రత్యేకమైన ఘట్టాలన్నమాట. అయితే ఘటం ఊరేగింపు ఏంటంటే, రాగి లేదా ఇత్తడి కలశాన్ని ఘటం అని అంటారు. ఈ ఘటాన్ని వేప ఆకులు, పసుపు కుంకుమలతో అలంకరించి అందులోకి అమ్మవారిని ఆహ్వానం చేస్తారన్నమాట. ఆలయ పూజారి ఈ ఘటాన్ని తలపై మోస్తూ డప్పు వాయిద్యాల మధ్య వీధిగా ఊరేగిస్తారు. ఇళ్ల ముందు నిలిచిన ఘట్టానికి మహిళలు పాదపూజ చేసి నీళ్లు చల్లి మొక్కులు తీర్చుకుంటారన్నమాట. సాక వేయడం అంటే పసుపు నీళ్లు లేదా వేపాకులు కలిపిన మజ్జిగ లేదా బెల్లం పాకాన్ని ఆలయం ప్రాంగణంలో మరియు వీధుల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారికి శాంతింపజేయడంతో పాటు, అలాగే ఊరిలోకి ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఈ ప్రక్రియ మనల్ని కాపాడుతుందన్నమాట. దీంతో పాటు మన ఘటం తర్వాత బోనాలు సమర్పించాక ఆ తర్వాత నెక్స్ట్ డేలో రంగం భవిష్యవాణి జరుగుతుంది. అదే రోజు సాయంత్రము పోతురాజుల నృత్యాలతో పలార బండ్లు తీస్తారు. ఈ పలార బండ్లు ఏంటంటే, భక్తులు ఎద్దుల బండ్లను లేదా వాహనాలను వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలు, తోరణాలతో అందంగా అలంకరించి ఆ బండ్లపై అమ్మవారికి నైవేద్యాలు ఉంచి భారీ ఊరేగింపుగా ఆలయాల చుట్టూ తిప్పుతూ అమ్మవారిని ప్రసాదం సమర్పిస్తారన్నమాట. దీనిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ పలార బండ్లని పోతురాజులు నృత్యంతో ఆటపాటలతో తీసుకొని వెళ్తారు. పోతురాజును అమ్మవారికి సోదరుడుగా భావిస్తారన్నమాట. ఒంటికి పసుపు, పెద్ద కుంకుమ బొట్టుతో, చేతిలో కొరడా ధరించి, కాళ్ళకు గజ్జలతో రౌద్ర రూపంలో కనిపిస్తాడు పోతురాజు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా పోతురాజులు చేసే నృత్య ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరు భక్తులను దుష్టశక్తుల నుంచి రక్షిస్తారని నమ్ముతారన్నమాట. సో ఇలా మన బోనాల ఫెస్టివల్లో రకరకాల ఘట్టాలతో ఇలా జరుగుతూ ఉంటుంది. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: 8:52 studio clock load time and you're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. Me RJ Nandini. So well, that was about బోనాలు అండ్ బోనాల్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఘట్టాలు ఈరోజు మనం తెలంగాణలో తెలుసుకున్నాము. 9 o'clock రిమ్చిమ్ హైదరాబాద్లో వేరే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వెల్కమ్ బ్యాక్. 8:57 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఓ వెల్, మనకి ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీలో కజిన్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ కూడా ఉంటారు. యూజువలీ చిన్నప్పుడు మన ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత స్కూల్ ఫ్రెండ్స్, దెన్ గ్రోయింగ్ అప్ కాలేజ్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని వీ కాల్ అవర్ ఫ్రెండ్స్. కానీ వన్స్ యూ రియలైజ్, వెనక్కి తిరిగి చూసుకుంటే హ్యాపీ మూమెంట్స్లో, సాడ్ మూమెంట్స్లో యూ హ్యావ్ ఫ్యూ పీపుల్ అరౌండ్ యూ. వాళ్ళు ఎవరు? డెఫినెట్లీ నేను ఈ మాట చెప్పినప్పుడు యూ మస్ట్ హ్యావ్ థాట్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ అ సెట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ. ఫోన్లో కాంటాక్ట్స్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, లేదు ఏదో ర్యాంట్ చేయాలి అన్నప్పుడు, ఆర్ నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, వాట్ షల్ ఐ డూ అని, ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఒక పర్సన్ గుర్తొస్తాడు. ఇట్ క్యాన్ బీ అ ఫ్యామిలీ మెంబర్ ఆర్ మీ సిబ్లింగ్ అయి ఉండొచ్చు, కజిన్స్ అయి ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ సమ్ టైమ్స్ కాదు, ఆల్ ద టైమ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు.

తర్వాత మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, దెన్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. వీళ్ళు ఎలా అంటే దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ సీన్ యూ ఇన్ అండ్ అవుట్. ఇలాంటి ఒక్క పర్సన్ లైఫ్లో ఉన్నా చాలు, వేర్ యూ క్యాన్ బీ వల్నరబుల్ ఇనఫ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరిని పిలుస్తారు? పార్టీలకి, క్లబ్స్కి వెళ్ళడము, లేకపోతే ఎంజాయ్ చేయడానికి. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్సా? లేకపోతే వేర్ ఎవర్ యూ క్యాన్ ఫీల్ వీక్, నువ్వు నీ లోయెస్ట్లో ఉండి అసలు వర్స్ట్ సిచ్యువేషన్లో నిన్ను పైకి తెచ్చిన వాళ్ళ నీ బెస్ట్ ఫ్రెండ్స్? ఇది సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ అ థాట్ అబౌట్, బికాస్ పైకి చూడటానికి జనాలు బాగుంటారు, మాట్లాడటానికి కూడా బాగుంటారు, బట్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఆర్ అన్నది వాళ్ళతో ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. లైఫ్లో కొన్ని మూమెంట్స్లో ద వెన్ ద ట్రూ కలర్స్ షో అప్, ఎవరు నిజము ఎవరు ఫేక్, ఎవరు నిజంగా దే ఆర్ స్టికింగ్ టు దేర్ వర్డ్స్ అండ్ హూ ఆర్ జస్ట్ మేకింగ్ వర్డ్స్ అన్నది కూడా అర్థమైపోతుంది. మీకు ఆ మూమెంట్లో అర్థం కాకపోయినా అట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ యూ విల్ రియలైజ్. సో నేను ఇప్పుడు చెప్పి చెప్పకుండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఐ హ్యావ్ మేడ్ ఫ్యూ స్టేట్మెంట్స్. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు డెఫినెట్లీ ఒకరు తట్టే ఉంటారు కదా, ఎస్ ఆ ఒక్క పర్సనే ట్రూగా మీ హ్యాపీనెస్ని కోరుకున్న పర్సన్ అన్నమాట. అదేంటి వాళ్ళు ఎప్పుడు అలా చెప్పలేదు, మాకు అలా ఎప్పుడు అనిపించలేదు అని అంటే, ఒకవేళ వాళ్ళు మీకు చెప్పలేదు అంటే, మీకు అలా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే, మీకు ఆ పర్సన్ ఎందుకు గుర్తొచ్చాడు? గివ్ ఇట్ అ థాట్. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

9:60 o'clock your time, and you're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. Me RJ Nandini. To all right, so friends friendship గురించి మాట్లాడుకుంటున్నాము. Well, దీనికి ఒక అకేషన్ అయితే అవసరమే లేదు. Whenever you feel like you have to keep talking about them and talking to them, కదా? అయితే ఫ్రెండ్స్ అనగానే మనకి బెస్ట్ మెమరీస్తో పాటు కొన్నిసార్లు కొన్ని లోగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా గుర్తొస్తాయి, రైట్? ఎందుకు అంటే హ్యాపీనెస్, ఎస్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్. అది ఎలా ఉంటుంది, మనతో ఆ చుట్టూ 100 మంది ఉన్నారు అని కనిపిస్తుంది కాబట్టి క్లారిటీగా క్లియర్గా ఒక్క ఫేస్ కూడా కనిపించదు. కానీ అదే బాధలో ఉంటే, లో ఫేజ్లో ఉంటే మీ చుట్టూ 100 మంది కాదు, ఓన్లీ ఒక పర్సనే ఉంటారు. అండ్ యూ రిమెంబర్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. వాళ్ళతో మీ బ్యాగేజ్ అంతా యూ కెన్ పుట్ ఫార్వర్డ్. దే వాంట్ జడ్జ్ యూ. హ్యావ్ సచ్ పర్సన్ అట్లీస్ట్ లైఫ్లో ఒక్కలున్నా చాలు. వాట్ ఐ కాల్ దెమ్ ఇస్ యాజ్ గార్డియన్ ఏంజల్స్, బికాస్ దెర్ ఇస్ నో పర్పస్. అక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దే జస్ట్ సిట్ అండ్ లిసన్, లెండ్ అ షోల్డర్ టు యూ, అంతే కదా. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, దానికి మించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైఫ్లో ఏం లేదు. ప్రతి అచీవ్మెంట్ ఒక పర్పస్తో లేకపోతే ఒక మెట్రిక్తో ఒక డెడ్లైన్తో వస్తుంది. ఎస్, ఆఫ్టర్ యూ అచీవ్ యూ బికమ్ సక్సెస్ఫుల్. వాట్ నెక్స్ట్? తర్వాత ఇంకొక హసిల్కి మనము రెడీ అయిపోతాము. బట్ హ్యూమన్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే లాస్ట్ అంటిల్ యూ లాస్ట్.

సో ఇలాంటి వల్నరబుల్ సేఫ్ స్పేస్ ఒక పర్సన్ మెంటల్ హెల్త్కి చాలా మ్యాటర్. ఎందుకు అంటే ఇట్ విల్ లోవర్స్ యువర్ స్ట్రెస్. మీరు లోన్లీగా ఉంటే ఆ లోన్లీనెస్ని తగ్గిపోతుంది. బికాజ్ నోయింగ్ వన్ పర్సన్ ట్రూలీ గెట్స్ యూ క్యూర్ ఐసోలేషన్ బెటర్ దాన్ 100 క్యాజువల్ అక్వైంటెన్స్. అంటే 100 మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఒక్కరు జెన్యున్గా మనమేంటో తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉంటే మాత్రము యూ విల్ నెవర్ ఫీల్ లోన్లీ. నెక్స్ట్, రెసిలియన్స్ అనేది మనలో బిల్డ్ అవుతుంది. వీ బికమ్ స్ట్రాంగ్. మన చుట్టూ కూడా ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ కరేజ్ కూడా వస్తుంది. ఎట్లా అంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ప్రపంచంలో ఏదన్నా అచీవ్ చేయొచ్చు అన్న నమ్మకము మన పక్కనున్న ఆ ఒక్క పర్సన్ ఇస్తారు. అగైన్, ఐఎమ్ నాట్ బాయిలింగ్ డౌన్ ఇట్ టు అ ఫ్రెండ్ ఆర్ అ సిబ్లింగ్. ఇట్ క్యాన్ బి ఎనీబడి. మనతో వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్, బేసిక్గా వల్నరబుల్ సేఫ్ స్పేస్ ఏంటి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా బయట సొసైటీలో, ఆఫీస్లో, స్కూల్లో, ఇంట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీలో ఉన్న బ్యాగేజ్ సాచ్యురేట్ అయిపోయినప్పుడు అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఎవరి ముందు అయితే యూ కెన్ క్రై, యూ కెన్ జస్ట్ బ్రేక్ డౌన్. అదే మీ వల్నరబుల్ స్పేస్. దట్ ఈస్ ద సేఫెస్ట్ స్పేస్ యూ కెన్ ఎవర్ బీ. ప్రతి అమ్మాయికి వాళ్ళ ఫాదర్ సేఫెస్ట్ స్పేస్ ఉంటాడు, వాళ్ళ మదర్ ఉంటుంది, వాళ్ళ మామ ఉండొచ్చు ఆర్ పిన్ని ఉండొచ్చు. కానీ అదే సేఫ్ స్పేస్ ఒక ఫ్రెండ్ కనుక మీకు ఇవ్వగలిగితే దెన్ దట్ పర్సన్ ఈజ్ లైక్ అన్కండిషనల్ టువర్డ్స్ యూ. వెల్, యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎంలో 101.9. ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ ఎవరిని ట్రస్ట్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డూ ఆల్ యువర్ చెక్స్, డూ నాట్ ట్రస్ట్ ఎనీబడీ సో బ్లైండ్లీ. అండ్ నిజంగా ఒకరి వర్త్ ప్రూవ్ అవ్వాలి అంటే లివ్ ఇట్ టు ద టైమ్. టైం టెస్ట్ చేసి మనకి ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి జనాలని మీ చుట్టూ ఉంచేస్తుంది. సో నెవర్ ఎవర్ క్వశ్చన్ వై, బట్ ఓన్లీ క్వశ్చన్ హౌ కెన్ ఐ డూ ఇట్ రైట్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

9:19 టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో ఈరోజు మనం చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసేంతవరకు స్టే హ్యాపీ, స్టే సేఫ్, వర్షాల్లో జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు బీ ప్రిపేర్డ్ అండ్ స్టే హైడ్రేటెడ్. అట్ ద సేమ్ టైమ్ హగ్ యువర్ పేరెంట్స్. యువర్ ఆర్జే నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.